ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు. క్రీస్తు శకం 2026 మే 30వ తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:59. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్త గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అనంతరం అన్నమాచార్యుల వారి సంకీర్తన విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు ఇంతవరకు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:32. ఈ సమయంలో మీరు వింటున్నారు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు విందాం అన్నమాచార్యుల వారి సంకీర్తన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్టంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లం వాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి

0: మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకుముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకే అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించే కార్యక్రమాల వివరాలను తెలుసుకోబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ప్రసార విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో
1: తెలిసినదా, ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది. గడతో దానిని
0: మీరు విన్న ఆ కొద్ది భాగం వరవిక్రయం నాటికలో నుండి. ఈరోజు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో పూర్తిగా వినవచ్చు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 10:30 నుండి మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 నుండి సాయంకాలం 5:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. 7:45 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రసార సమాప్తి వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ముందుగా విందాం జిల్లా సమాచార లేఖ.

0: ఆకాశవాణి నల్గొండ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
1: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో May 17 భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో యూనిట్3 ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇంజనీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. యూనిట్ 3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్

0: బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలో కంట్రోల్ కేబుల్లు, కొన్ని కీలక వాల్వులు కాలిపోయాయి. ప్లాంట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. జనగణన కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే స్వీయ గణన చేసుకునే కుటుంబాలు విచారణ జరుపుతున్నారు. స్వీయ గణన చేసుకుని కుటుంబాల వద్దకు వెళ్లి ఎన్యూమరేటర్లు జనగణన చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాసాలకు వెళ్లిన అధికారులు గృహ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి అపోహలు లేకుండా జనగణనకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనాభా గణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వస్తుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 937 గ్రామ సమైక్య భవనాలకు స్థలాలు సేకరించి 48 భవనాలు పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సమైక్యను, సభ్యులను అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హైదరాబాద్లో జరిగిన మహిళా వారోత్సవంలో జిల్లాలో గ్రామ సమైక్య భవనాలకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమైక్య అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి మాట్లాడారు. 937 గ్రామ సమైక్య భవనాలకు స్థల సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఇతర జిల్లాల్లో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90% కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 10% ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 7,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా 6,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేకంగా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ తేదీ నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలకు స్వచ్ఛందంగా మూసేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవోతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం జరుగుతోందన్నారు. దీన్ని ఆశ్రయగా చేసుకుని కొంతమంది ఆన్లైన్ వ్యాపారులు నకిలీ మందులు, గడువు ముగిసిన విడిసిన విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ ఫార్మసీతో చిన్న మెడికల్ షాపులు ముద్దపడే పరిస్థితి వచ్చిందని, అందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం అమల్లో భాగంగా ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్, ఓబీలకు జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదవటం, రాయటం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించనున్నట్టుగా తెలిపారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఇప్పటికే మంజూరై అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా ప్రతిపాదిత పనులకు శంకుస్థాపనలు సైతం చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతులు, టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఇటీవల మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు సకాలంలో అందించి పేదల అభ్యున్నతి కృషి చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, నకరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నల్గొండ నగరంలో సరైన డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు లేని నివాసాలకు త్వరలో పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండలో దాదాపు 9,000 గృహాలకు సరైన పత్రాలు, ఇంటి నెంబర్లు లేని విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పలు కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 4-5 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఇతర భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సరైన ఇంటి పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ స్థాయిలో త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు.
1: మీరింతవరకు నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ జి రామకృష్ణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు

0: మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహజించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్

0: మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాల తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ముడి చమురు ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதய தரங்கிணி. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం వర విక్రయం నాటిక. నాటిక వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే,

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పోలీస్
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
4: వర విక్రయ నాటకం. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం.
5: అమ్మా, పంతులు గారున్నారా?
6: మీ పేరేమి?
5: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరి భోట్లని, పేరావధాన్లని, పేరి చేయిన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
6: నాయనగారు భోజనం చేసున్నారు, అలా కూర్చోండి.
5: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్యే అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
6: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
5: ఏం చదువుకుంటున్నారు?
6: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం.
5: ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే 4 భాషలే. అయితే అమ్మాయి, అల్లికా కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో, పంతులు గారు వస్తున్నారు.
7: ఏమి, పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
5: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాలాలి కదా.
7: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహమును కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
5: అయ్యా, తమ గోత్రమేమి?
7: కౌశికస గోత్రము. సంబంధములు ఏమైనా సానుకూలపడునా?
5: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
7: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనేలేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాడుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటకి ఇష్టము లేక.
5: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాడుపడుతున్నారు కదా, ఇప్పటికొక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు.

0: పుట్టిది. మచ్చుకైనా మానేవారు ఉండరు.
1: అట్లయినా కట్నము లేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్న మాటేనా?
0: లక్ష ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులు కంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.
1: రామరామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది?
0: అయ్యా, మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
1: సరే కాని సంబంధములు ఏమున్నావో చెప్పినారు కారు.
0: చెబుతా చెబుతా, ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలిచినారా?
1: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాళింది మాట ముందు ఆలోచింపుడు.
0: అలాగైతే సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీకు కావలసింది చదువ, చక్కదనమా, సంపత్త, సాంప్రదాయమా, లేక చదువు సాంప్రదాయమా, సాంప్రదాయము సంపత్త, సంపత్తు చక్కదనమా, చక్కదనము చదువు, చదువు సంపత్త, ఎలా ఉండాలంటారు చెప్పండి.
1: నాకేమో చదువు సాంప్రదాయము వీనిపై ఉన్నది, మా ఆవిడకేమో చక్కదనము సంపత్తు వీనిపైన ఉన్నది. మీరు మా ఉభయుల కోరికలు తీరునట్లు చూడవలెను.
0: అంటే నాలుగు ఉన్నవాడు కావాలన్నమాట బాబు. కాని నాలుగు ఉన్నవాణ్ణి నేను కాదు సరికదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చాలేడు.
1: అయితే చదువు కాస్త కలిగిన సంబంధమే చూడండి.
0: అయ్యా, కలిగిన వారి కోసం చూడాలి అంటే కట్నం కాస్త హెచ్చుగాక మానదే.
1: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా.
0: అయితే ఇంకే, మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మర్చాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువు అవుతుంది.
1: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
0: ఆ పిల్లవాడు ఆలోచింపదగినవాడే. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి ఒకటి రెండు కాదు మూడేళ్లు తేడా.
1: సరే, ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
0: ఆలోచించడానికి ఏమీ లేదు గాని, లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే, సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికి బాలతొడుగులు ఏపాటుంటాయి?
1: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
0: అలాగైతే ఇంకంత భయపడవలసిన పని లేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
1: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
0: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
1: మంచిది.
2: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలేను. పని వచ్చినచో ప్రాణములైనను పోనీయదగును, కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా. ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది, కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థనము మాట పరాకుపడి తిని కదా. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు. నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబె నిత్యంబు భావింతు, నీ దివ్యనామంబె నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు. నా దిక్కు నా మ్రొక్కు నా అండ నాదండ నీవేసుమా, నా పూజలంగొంచు ఆ ఇల్లు నేలమట్టంబు గావించి, నా ఇంటికిందెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్నతల్లి. నమస్తే నమస్తే నమః.
3: బాబుగారు, 10 కావచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
2: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండియావేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
3: సరే, మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
2: అదిగో ఆ మాటన్నావు, సరి. ఏది చెప్పు, బియ్యం ఎన్నిరా?
3: మనుమెడు తక్కువ మానెడు.
2: వంటకట్టెలు
3: 3,
2: పిడుకలు
3: 2,
2: నిప్పు పుల్ల
3: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలువ బాపతు సగం.
2: మరి ఉప్పో?
3: ఉద్దరణాడు.
2: చింతపండు ఎంతరా?
3: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్న తుక్కు.
2: ఉట్లేమి చేసినావురా?
3: ఉంచాను ఈ పూటకి.
2: మిరపకాయలు
3: 3.
2: మాగాయి?
3: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
2: గంజి?
3: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోసాను.
2: మిగిలింది ఏం చేసావురా?

0: అద్దన్నంలోకి సరిపెట్టాను.
1: మరి నువ్వేం తిన్నావురా?
0: బజార్లో నుంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
2: ఏడిసినట్లుంది, కానీ ఎన్నడూను ఇలాంటివి ఇంటికి కొని రాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడు కాగలడు, తెలిసినదా?
1: ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది,
2: గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరే కరివేప మండ రాలినచో కడుపు చీల్చదను సుమా.
0: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి?
2: పాపమేమిట్రా నీ బొంద? కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
0: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
2: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
3: మహదైశ్వర్యాభివృద్ధి రస్తు, మనోవాంఛా ఫలసిద్ధి రస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు.
2: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
3: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
2: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
3: ఈ మహానుభావుడి దగ్గర ముక్కుసూటిగా పోకూడదు, ముందు దారి తొక్కుతాను. అయ్యా చెప్పడానికే ఉంది, ఫస్ట్ క్లాస్ పార్టీకి బదులు కావలసి వచ్చాను.
2: ఎవరికయ్యా? ఏ పార్టీ?
3: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
2: వడ్డీ వాటముగా వేయించగలవా?
3: వడ్డీకే, వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
2: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
3: అయితే కుదరదండి, 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
2: అగాగాగు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
3: ఆస్తికేమండి, అవ్వల రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తనఖ, ఇక విడిపించుకునేది కూడా కాదు.
2: సరే, 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించావయ్యా.
3: 3 లేదు, 2 లేదు. నా కమిషన్ దగ్గర మీరు నలుపు పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
2: నీ కమిషన్ మాటకేమయ్యా, నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
3: కాగితాలకే, రేపీ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా అన్నట్లు అడగడం మరిచాను, అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా సంబంధాలు రాకనా?
2: సంబంధాలు రాకేమి, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండిళ్ళ బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
3: చక్కందో గిక్కందో నాకు తెలియదు, సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
2: ఎవరయ్యా వారు?
3: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
2: సరే కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది, ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
3: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి, 10,000 రూపాయలు వచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్లకాడికొచ్చి తిరిగిపోతున్నారు.
2: అయితే పేరయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక, గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నం లేని సంబంధములకు ఇష్టపడునా?
3: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగు చూడాలి. ఏమాత్రమంటారు?
2: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
3: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగిందే. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోరకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయం బాపతు 10 ఎకరాల భూమి ఉంది, పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
2: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనం అంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావు కోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టు తాబిదాలు, ఇటువంటి

0: మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగుగానున్నదా?
1: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధిన ఈ వీధిన పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, నేను సెలవు పుచ్చుకుంటా.
0: ఆగు ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
1: 10,000కైతే వెంటనే కుదురుస్తాను, అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
0: అది సరే, కాని ఈ పిల్లవాని క్రింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పనమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
1: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాట ఏమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలం పాటలోకి దించేలాగూ ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం ఆవేశం ఎక్కించి 30,000 వరకు పాడిస్తాను. నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
0: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా? అందులోనే నీ ముడుప. చాలు చాలు, అధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
1: అబ్బా లింగరాజు గారు అసాధ్యులు కదా. సరే చచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
0: అదిగో అదిగో, అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
1: సరే, నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కానీ వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి. పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
0: దానికేమయ్యా, తర్వాత నీవో నేనో లేదని పంపితములేమో.
1: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు. ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
0: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
1: సరే, ఇంకే నాకిప్పటికి సెలవు.
0: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికిని మాకును 3 తరముల నుండి సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుతున్నది. మూర్తిరాజు పంతులు గారు ఆ సంగతులన్నీ ఎత్తుకుని 3-7 ఉత్తరము వ్రాసినారు. అందుచేత ఇంత దూరము ఆలోచింపవలసి వచ్చినది.
2: 3 తరాల నాటి సంబంధం ఒకటేనా? 1,000 రూపాయల కట్నము?
1: వీరయ్యా, నీ గొడవ మహా విపరీతంగా ఉంది. 1,000 అని ఇక్కడికి 10 సార్లు అన్నావు. ముష్టి 1,000 మీరే కాని మేమివ్వలేమనుకున్నావా? మగరాజు గారు, ఆ మొత్తం మేమిస్తాం, మా కింద ఖాయం.
2: అదేమిటి, మీరు అధికంగా అన్నదేమున్నది?
3: అట్లయినా ఇంకొక 2,000 రూపాయలు.
2: మా పంతులు గారు మరి ఒక్క 1,000 రూపాయలు.
1: ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్, వద్దు సుమా వద్దు. మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
2: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను. మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
3: సరే కానిమ్మో, 35,000.
2: 38,000.
3: 40,000. రా ఎంత వరకు రాగలవో.
2: రాక విడిచిపెడతానా? 42,000.
3: 45,000.
2: 47,000.
3: 48,000.
0: వీరయ్య, వీరి కింద ఖాయపరపవచ్చున?
2: అప్పుడేనా? 50,000.
1: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
3: అయ్యా, సెలవు తీసుకున్నామన్నదరా?
0: సందర్భములన్నీ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు. నెపము నాపై పెట్టుట న్యాయమా?
3: సరే, మీ చిత్తము.
4: కుంపదీసి బేరం గోవిందా కుట్టది కసుమా.
0: వెర్రివాడ, పేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
4: నన్ను మెచ్చుకోరేం, నా పాట నేను ఎలా అప్పగించాను?
1: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
3: పోనిండు, ఇంకనూ రవ్వంత దూరము పోయి చూతమా?
1: పోవుటకేం పోవచ్చును, కానీ ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు.
5: అమ్మగారితో ఆలోచన

0: అంటే అవకాశం లేదు. మనం మళ్ళీ వచ్చేసరికి ఈ వివాహాల వేరయ్య మంగళం పాడేస్తాడు.
1: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూద్దాం రండు.
0: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకు ఇష్టం లేదు, ఆఖరి మాటని ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి, దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది, తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
1: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అయిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చేదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
2: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే, సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్యా, వీరి కింద స్థిరపరపవచ్చునా?
3: వారు నాకు ఇచ్చిన వర్ది ఎంతవరకు? అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
2: అదేమన్నమాట, పెద్ద మనుషులక్కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
4: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద 100 రూపాయలుంటే ప్రస్తుతం బజానా కింద జమ కట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసి ఇప్పించండి.
2: అభ్యంతరం ఏమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం ఇరికించాలి. ఇక వినండి మరి, బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకొనుటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్ళు, పట్టుతాబిదాలు, వియ్యపురాలు వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చువారికి ఉప్పాడబట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
4: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
1: బావగారు మాకిక సెలవా?
2: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
1: అభ్యంతరమేమి, అట్టే పంపేదను.
2: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడువారు. ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే. రావోయ్ పేరయ్య రా. ఏమిటి విశేషాలు?
4: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
2: అది సరే, కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాత అయినా చచ్చింది కాదేమయ్యా బాబు?
4: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నము దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేదు.
2: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి, ఎప్పుడైనా చావవలసిందే. రవ్వంత సందర్భానుసారముగా చచ్చినచో బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
4: ఎందుకు రాదు, ఆ సొమ్ము అదే, ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
2: అలాగునా, ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
4: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
2: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
4: దావా చేస్తాడు.
2: సాక్ష్యమేదయ్యా?
4: మీ రసీదులే.
2: పేరయ్యా నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులు ఏమి చేయగలవు?
0: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కామోసు.
4: అంత పనొస్తే మేమందరం లేవటండి.
2: అందరి మాట అవతల చూతము, కాని ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
4: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తాను చెప్పండి.
2: అట్లయినా నీ కమ్మని ఆలోచనేమో కాసింత చెప్పుము.
4: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారి 2వ కూతురు అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
2: అందులకు ఆయన అంగీకరించునా?

0: నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
1: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
0: సరే, నా శక్తి యావత్తు ధారపోసి ప్రయత్నిస్తాను. సెలవు.
1: ఇంటను బయటను అల్లరి పడుట కన్నా ఇదే మంచి పని. పోయేనా, దానితో పాటుగా ఇది కూడా పోవును. లేదా అది ఉన్నది, నేనున్నాను.
2: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
0: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని, కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూచున్నాడు.
2: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
0: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
2: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే, కాని ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
0: బాబు, ఈ విషయంలో మీరిట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పని లేదు. ఆయన మీద రోతచేత ఆయన పిల్లవాణ్ణి పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండగా అంత సొమ్ము ఆయన చేతుల్లో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
2: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
0: ఆవిడ గారు, ఆవిడేమో ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయినా ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి. గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి. ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
2: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
0: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
3: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
2: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
3: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
2: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
3: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
0: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరినుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
2: పేరయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
0: బావుంది బాబు, బావుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను. వస్తాను తల్లి.
2: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకను 2 దినములు గడవవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. ఆ వచ్చారా పేరయ్య గారు, ఈ 2 దినములు కూడా దాటించితిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
0: ఇది గడ్డు రోజు. ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావన ఇస్తారని పై ఊళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
2: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగ పెండ్లి వారే గాని మరిడి దేవతలు కారు కదా.
4: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000, 2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు. ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి. కానీ ఆనక వీరిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి ఉద్ధరేనా? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్లగోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటబ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 టమటమా, 15,000, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి

0: వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
1: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికి ఎక్కించారు. ఇదిగో నోటీసు.
2: ఏమది?
1: చదువుతారు విను. బిఏబిఎల్ హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. అయ్యా, మా క్లయింటు సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును. వివాహకాలంలో మా క్లయింట్

0: గారికి, అయ్యా మా క్లయింటు సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును, వివాహ కాలంలో మా క్లయింటు మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును, సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును, మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
1: సరే, దీనికి సమాధానం రాయవలదు, దావా కూడా దాఖలు కానివ్వండి.
0: అమ్మా, నీ అభిప్రాయం ఏమో నాకు బోధపడలేదు.
1: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
0: సరే కానిమ్ము.
1: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 55,000 కరకు రూపాయలు కట్నం ఇచ్చారు.
2: అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్లు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు, కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1,00,000 రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డుంది, బోలెడు సాక్ష్యముంది. అలహాబాదు 23లో అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తం అట్లున్నప్పుడు 1,00,000 రూపాయలు పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారు ఇష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలెందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అణుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తంరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
0: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: ఇది న్యాయస్థానం గాని తమ గృహము కాదు కదా.
0: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలంగా నిర్వర్తించుటకు అవకాశం లేదన్నమాట.
1: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
4: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
1: నో నో నో నో నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్కడుంది?
0: ఏం ఎందుకు మాట్లాడకూడదు?
1: ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
4: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశము లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
0: చెప్పమ్మా చెప్పు, నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు, కానీ నన్ను వినకూడదంటకు వీరెవరు?
4: చిత్తం, దావా సారాంశములు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. 2, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
1: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు 100,000 చూపిస్తాను. ఏది నెంబరు 8 వాల్యూము?
0: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ 2వ సారాంశం గురించి

0: చెప్తావమ్మా.
1: ఇది తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయం అండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కానీ ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
2: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26 లో కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోవచ్చు అని కూడా ఉంది.
0: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
1: ఆయనను మేము వేలములో 55,000 కొన్నాము.
0: అరే, అది ఎలా?
1: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెండ్లి కుమారుని వేలము జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
3: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీ జరగలేదు, అదంతా అబద్ధమండి.
4: ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
2: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
1: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్, ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
0: ఏమయ్యా, ఈ రసీదులు మీరిచ్చినవేనా?
3: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
2: నిశ్చయంగా ఫోర్జరీయేనండి, నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
0: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
1: కొని తెచ్చిన వరుణ్ణి పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
0: హరహరా, ఎంత పని జరిగింది! ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
1: చెయ్యక తప్పింది కాదు. చేత జిక్కిన సొమ్ముని మరల ఇచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
4: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
1: కట్నమునకు క్రయధనమునకు కాస్తంతైనా భేదం లేదు, అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది, వీనిని చిత్తగించండి.
0: ఇది చదవండి వెంగళప్ప గారు.
2: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
0: సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఏమున్నారా?
3: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
2: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్ కు ఆర్డరు దయచేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
1: అయ్యా, ఆయన ఏమయ్యూ ఎరగరు. నాకు గల హక్కును బట్టి, న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయ్యూ అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి నాపై నా భర్తకే అధికారము కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
0: ఏం వెంగళప్ప గారు, మీరేం చెప్పుదురు?
5: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా స్వబుద్ధి చే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయ్యూ అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయ్యూ నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు? నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే, కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
0: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పావు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పినవాడు అవుతావు.
5: అయ్యా, తమకా సందేహమేలా కమలా?
3: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాజ్యుడా, నీకేమి వినాశకాలంరా ఇది! అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది!
5: కమల, నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
1: ఇదిగో ఈ నగలు ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
3: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యమునకు సిద్ధపడితివిరా! ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నా పేరు సింగరాజు లింగరాజే కాదు,

వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, భండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప, బి లింగం, బసవరాజు, సయ్యద్ రజాలి, కమల, కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బుర్రద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడు ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 8 గంటలు. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ ఉన్నికృష్ణన్ ఆలపించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు ఇంతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ ఉన్నికృష్ణన్ ఆలపించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా

0: వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నేను మీకు తెలుసా చిత్రం నుండి శ్రీరామ్ పార్థసారథి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం యువాన్ శంకర్ రాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పడిపడి లేచే మనసు చిత్రం నుండి సింధూరి విశాల్ పాడిన పాట. గీత రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సర్కారు వారి పాట చిత్రం నుండి. సిడ్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం థమన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆశ ఆశ ఆశ. ఈ చిత్రం నుండి హరిహరన్ అనుపమ బృందం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పోలీస్
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్

0: రకాల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బిఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సై బాల్.
6: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
7: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
6: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
7: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
6: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
7: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
6: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
7: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 9:15. ఈ సమయంలో మీరు వింటున్నారు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు విందాం పరదేశి చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో మనో సంగీత శుభ పాడిన పాట, గీత రచన ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట తారక రాముడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం యువాన్ శంకర్ రాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
5: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
5: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
5: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
5: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ

విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నిర్ణయం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఒట్టేసి చెప్తున్న చిత్రం నుండి గోపాల్ శ్రీనిధి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం విద్యాసాగర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట బొంబాయి చిత్రం నుండి చిత్ర పడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఏఆర్ రహమాన్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయాధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీలచ్చిరెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు చెప్పారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్ తేదీగా ప్రకటించాలని టీజేఎస్ఆర్టీసీ ఐకాస నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం రేపు డిమాండ్ డేగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మసీ 2వ ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈ సెట్లో 93.6% మంది ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాల బీపీఈడీ, డిపిఈడిలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీపీఈ సెట్ 2026 రేపు నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్ తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత గీతాలు.

97.7 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు కేఎఫ్జి విద్యాలంకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.

మీరింత వరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ అంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఎలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివకుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామెగాహారాలో జరిగిన అండర్18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నోషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. స్టూడియో క్లాక్లో సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ అందరి ఫ్రెండ్ ఆర్జే పవన్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. మరి ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలోచిస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆయన ఎవరో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు 30వ తారీఖు. సినీ పరిశ్రమకు మేరు పర్వతం లాంటి వ్యక్తి కనుమరుగైన రోజు. ఆయన ఒక సినీ విశ్వవిద్యాలయం. 50 సంవత్సరాల తన సినీ కెరీర్లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ఎంతోమంది దర్శకుల్ని, నటీనటుల్ని తీర్చిదిద్దారు. ఎంతోమంది ఆయన దగ్గర నటనలో, దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుని స్టార్స్గా ఎదిగారు. అలా అని ఆ దర్శకుడు కేవలం దర్శకులు మాత్రమే కాదు, గొప్ప నటుడు, రచయిత, నిర్మాత కూడా. ప్రతి ఒక్కరూ గురువుగారు అని గౌరవంగా పిలుచుకునే ఆ కొండంత అండ దూరమై అప్పుడే దశాబ్దం. నిండైన విగ్రహం. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతే నిగ్రహం. మరి ఆ దర్శకరత్నని గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కర్పిస్తున్న అక్షర గాన నివాళి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. తూర్పు పడమర సినిమా నుంచి పాట విన్నాం కదా. మన శ్రోతలందరూ

కూడా చాలా అద్భుతంగా స్పందించారు. ఆయన ఎవరో గుర్తుపట్టారు, నాకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించారు. మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎస్, ఆయనే దర్శక రత్న, ద లెజెండ్ ఆఫ్ టాలీవుడ్, దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఇవాళ ఆయన గురించి, ఆయన సినిమాల్లో పాటలు వింటూ మాట్లాడుకుందాం. ఆయన సినీ ప్రస్థానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో. మోడ్రన్ తెలుగు సినిమాను దాసరి నారాయణరావు గారిని వేరు చేసి చూడలేం మనం. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు, రికార్డులు, రికార్డ్ కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు, జేజేయధ్వానాలు, ప్రేక్షకుల బ్రహ్మరథాలు, అవన్నీ దాసరి గారి సినిమాకే సొంతం. ఆయన హ్యాండ్ వేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయిపోయారు. ఆయన యాక్షన్ అని చెప్పగానే ఆ పాత్ర బొబ్బిలి పులిలా గాండ్రిస్తుంది, తాండ్ర పాపారాయుళ్ల వీరత్వాన్ని చూపిస్తుంది. అలాగే ఒసే రాములమ్మ అని పిలవగానే స్త్రీ శక్తి ఏంటో చూపిస్తుంది. అలాగే నటీనటుల నుండి నటన రాబట్టుకోవడమే కాదు, స్వయంగా నటించి మెప్పించారు దాసరి గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన దాసరి నారాయణరావు గారు 4 May 1942 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. కాలేజీ రోజుల నుండే నాటకాలు వేయడంతో పాటు కొన్ని నాటకాలకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు దాసరి. 1966 ఆయన వేసిన నాటకాన్ని చూసిన అప్పటి ప్రముఖ నిర్మాత వైవి కృష్ణయ్య గారు దాసరి గారి టాలెంట్కి ముగ్ధులైపోయి ఆయనకి నటుడిగా అవకాశం ఇచ్చారు ముందు. ఆ తరువాత ఆయన డైరెక్టర్గా మారారు. ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవ గారి సినిమా తాత మనవుడితో దాసరి నారాయణరావు గారి దర్శకత్వ ప్రస్థానం మొదలైంది. మరిన్ని విశేషాలున్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి వాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లెజెండ్ దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ విశేషాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం కదా. కెరీర్ ప్రారంభంలోనే వరుస పెట్టి 16 సినిమాలు సక్సెస్ సాధించడం అంటే, ఒక రోజులోనే కథ రాసుకుని కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమా తీసి చూపించడం, అలాగే కేవలం 9 రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టడం కేవలం దర్శకరత్న దాసరి గారికే సొంతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కూడా ఆయనకే చెల్లింది. ఎందరో నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేశారు దాసరి నారాయణరావు. పరిశ్రమలో వందల వేల మంది ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే. గొప్ప గొప్ప దర్శకుల్ని పరిచయం చేశారు. గొప్ప హీరో హీరోయిన్లని పరిశ్రమకు అందించారు దాసరి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్లకైతే కొదవే లేదు. అదొక్కటే కాదు, ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక అంబేద్కర్ లాంటి వారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అలాగే ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలకు రచయితగా, అలాగే కొన్ని సినిమాల్లో పాటల రచయితగా కూడా పనిచేశారు దాసరి. అలాగే ఆయన 50 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకా మాట్లాడుకుందాం దాసరి గారి గురించి మరిన్ని విశేషాలు ఆయన దర్శకత్వం వహించిన గోరింటాకు సినిమాలోంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి
2: Retro with Akashvani Telugu.

0: ఆర్ నారాయణమూర్తి గారిని ప్రధాన పాత్రలో నటింపజేసిన సినిమా, దాసరి గారి దర్శకత్వం వహించిన ఒరే రిక్షా సినిమాలోంచి పాట విన్నాం కదా. అప్పట్లో అన్నా చెల్లెళ్ళ పాట అనగానే టక్కును గుర్తొచ్చే పాట అన్నమాట ఇది. మనకి మొత్తం పాటల్లో అన్నా చెల్లెళ్ళ పాటలు అనగానే వెంటనే మనకి గుర్తుకొని వచ్చే మూడు నాలుగు పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో గద్దర్ గారితో ఏరి కోరి రాయించుకున్న పాట, వందేమాతరం శ్రీనివాస్ గారు ఆయనే కంపోజ్ చేసి పాడారు ఈ పాటని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

11:33 దాటి 40 సెకండ్లు గుర్తుకొస్తున్నాయిలో దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన వర్ధంతి సందర్భంగా. దాదాపు 80 ఏళ్ల తెలుగు సినిమాని ఒక్కసారి మనం విశ్లేషించాల్సి వస్తే, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దాసరి గారి ముందు, దాసరి గారి తర్వాత అని అభివర్ణించాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సర్వీస్ అలాంటిది. 151 సినిమాలంటే మాటలా చెప్పండి. ఖచ్చితంగా 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేవి దాసనారాయణరావు గారివి. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై దర్శకరత్నగా ఆయన చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ముఖ్యంగా మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఉసేయ్ రాములమ్మ, హిట్లర్, ఎర్రబస్సు, మేస్త్రి లాంటి సినిమాల్లో ఆయన నటన చూస్తే ఎంత న్యాచురల్ యాక్టరో దాసనారాయణరావు గారు మనకు అర్థమైపోతుంది. వర్తమాన సమకాలీన సామాజిక అంశాలే దాసరి గారి సినిమాల్లో కథావస్తువులు. తాండ్రపాపారాయుడు, సూరిగాడి లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితమవగా, కంటే కూతుర్నే కను అనే సినిమా 200 రోజులు పైగా ఆడింది అది. అలాగే 2000వ సంవత్సరంలో నేషనల్ అవార్డు అందుకుంది కంటే కూతుర్నే కను సినిమా, రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా. అలాగే 1982లో వచ్చిన మేఘ సందేశం సినిమా అయితే నేషనల్ అవార్డుతో పాటు చికాగో, కేన్స్, మాస్కో ఫిలిం ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శించబడి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇంకా ఉన్నాయి దాసరి గారి గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో కబుర్లు గుర్తుకొస్తున్నాయిలో. అందుకన్నా ముందు ఆయన దర్శకత్వం వహించిన సీతారాములు సినిమాలోంచి ఒక అద్భుతమైన మెలోడియస్ సాంగ్ విందాం బాలుగారిది. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 దాటి 50 సెకండ్లు విబి స్టూడియో క్లాక్లో సమయం. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినిమాల్లోని పాటలు వింటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభని ప్రోత్సహించే మొదటి పేరు అన్డౌటెడ్లీ దాసరి నారాయణరావు గారు. ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి అని పరితపించేవారు. ఆయన ఆఖరి రోజుల వరకు కూడా ఎప్పుడూ కూడా ఆయన ఒక మాట అంటుండేవారు, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి అని చెప్పి. గుర్తుందా? అలాగా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఎప్పుడూ సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికి వర్క్ దొరకాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అనేదే దాసరి నారాయణరావు గారు ప్రతి నిమిషం తపన పడిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రతిభ ఎక్కడున్నా కూడా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసే దాసరి నారాయణరావు గారు ఎంతోమంది కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు, అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని మొదట స్క్రీన్ మీద చూపించింది ఎవరో తెలుసా? దాసరి గారే. నీడా అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ బాబుని. అలాగే ప్రముఖ హాస్య నటుడు విలన్ జయప్రకాష్ రెడ్డి గారిని కూడా ఎక్కడో నల్గొండలో టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆయన్ని సినిమాల్లో చూపించారు. వెంకటేష్ గారి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు జయప్రకాష్ రెడ్డి గారిని. ఆ ఘనత కూడా దాసరి గారికే దక్కింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, జయప్రద, మాధవి, సుజాత, సిల్క్ స్మిత, శుభశ్రీ లాంటి ఎంతోమంది హీరోయిన్స్కి బ్రేక్ ఇచ్చి లాంగ్ కెరీర్ ఇచ్చారు, వాళ్ళని సూపర్ స్టార్స్గా మార్చారు దాసరి నారాయణరావు గారు. ఇలా ఎంతోమందిని శిష్యుల్ని తయారు చేసిన ఆయన నిజంగా అందరికీ గురువుగారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. అందుకే ఇండస్ట్రీకి ఒకరే గురువు ఆయనే, దాసరి నారాయణరావు గారు. ఇంకా మాట్లాడుకుందాం వారి గురించి. గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలు ఆయన డైరెక్ట్ చేసిన మేఘ సందేశం సినిమా నుంచి సుశీలమ్మ పాడిన ఒక అద్భుతమైన పాట, ఆవిడికి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన పాట విందామా?

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అమ్మకు సెలవు ఉంటుందా? అసలు సెలవు అనేదే లేకుండా 24 గంటలు, అంటే తాను పడుకున్నప్పుడు తప్ప, ప్రతి నిమిషం కుటుంబం కోసం పరితపించే వ్యక్తి అమ్మ ఒక్కరే కదా. మరి అలాంటి అమ్మకి సెలవు ఇవ్వడం ఏంటి? అమ్మ రాజీనామా చేయడం ఏంటి? టైటిల్లోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. అప్పట్లో అమ్మ రాజీనామా సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ టైటిల్ని జస్టిఫై చేసి లాస్ట్లో శారద గారు సెలవు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చిత్రీకరించిన ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వినడానికి కూడా ఎంతో బరువుగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప పాట విన్నాం కదా. దాసరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సినీ వైకుంఠపాళిలో ఎన్నో నిచ్చెనలు అధిరోహించిన దర్శకుడు, పాములకు మింగుడు పడని దార్శనికుడు. కుటుంబ కథా చిత్రాలు, మహిళా సమస్యలు, సోషల్, దేశభక్తి, ఇలా కథాంశం ఏదైనా దాసరి గారి చేతిలో పడితే సూపర్ హిట్టే. అంత పక్కాగా తెరకెక్కిస్తారు దాసరి. మెగాస్టార్ చిరంజీవితో తన 100వ చిత్రం లంకేశ్వరుడు తీశారు. ఇక విజయశాంతితో తీసిన ఒసే రాములమ్మ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఒక చరిత్ర. బళ్ళు కట్టుకుని మరీ వచ్చి సినిమాలు చూసి వెళ్ళారు. అప్పట్లో థియేటర్లన్నీ కూడా జాతరలను తలపించేవి. రాములమ్మను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అలా ఒసే రాములమ్మ చరిత్ర సృష్టించిన సినిమా దాసరి గారి కెరీర్లో, అలాగే విజయశాంతి గారి కెరీర్లో కూడా. సినీ నటుల జాబితాలో ఎన్నో మంది దాసరి గారి శిష్యులే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే సినీ నటుల జీవితాలు కూడా వడ్డించిన విస్తరి కాదు అని

శివరంజని అద్దాల మేడ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ని తెరకెక్కించే సాహసం కేవలం దాసరి గారు మాత్రమే చేయగలరు. ఇక దాసరి నారాయణరావు గారు అందుకున్న అవార్డులకైతే లెక్కే లేదు. 90లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు, 2007లో ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు, మేస్త్రీ మామగారు సినిమాలకు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు, ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్ అవార్డులు కూడా దాసరి నారాయణరావు గారిని వరించి వాటి గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. 4న జన్మించిన దాసరి గారు ఇదే నెలలో ఆఖరున, అంటే ఇవాళ 30వ తారీఖున 2017లో భౌతికంగా మనలందరినీ సినీ లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి విడిచి వెళ్ళిపోయారు. కానీ సినిమా ఉన్నంత వరకు దాసరి గారి గురుస్థానం మాత్రం పదిలం, శాశ్వతం. ఎప్పటికీ దాసరి నారాయణరావు గారంటే ఒక లెజెండ్, ఒక బ్రాండ్, కాదంటారా? మరి ఇది దాసరి నారాయణరావు గారికి నివాళిగా ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:06 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ల సమయం 12:07 దాటి 45 సెకండ్లు అవుతుంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో దేని గురించి మాట్లాడుకోబోతున్నావు తెలుసా మీ అందరికీ? ఈ మధ్యకాలంలో బాగా బర్నింగ్ ఇష్యూ అన్నమాట ఇది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి. ఇటీవల కాలంలో చాలా ఎంఎన్సీలు లే ఆఫ్స్ ఇస్తూ వస్తున్నాయి కదా, దాని ఫలితంగా చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు, సడన్ లే ఆఫ్స్ ఇస్తున్నారు కొన్ని కంపెనీలు అయితే. సో అప్పటి వరకు చాలా ఉత్సాహంగా జాబ్ చేస్తున్న వాళ్ళంతా లే ఆఫ్ వల్ల తమ కెరీర్ ఏమైపోతుందో అని భయపడుతున్న రోజులు ఇవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే మన థీమే అది కదా చైతన్య స్ఫూర్తి అంటే మనం స్ఫూర్తి పొందడమే కాబట్టి, ఒక పర్సన్ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా మన కెరీర్స్లో ఎంత ధీమాగా ఉండొచ్చు, ఒక జాబ్ పోయినా కూడా ఆల్టర్నేట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు పడడం సర్వసాధారణం, మానవ నైజం కదా. అయితే దానివల్ల ఫలితం ఉండదు సరికదా, ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా తమ ఆసక్తులు ఉంటాయి. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించడమే స్కిల్ అన్నమాట. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వల్ల స్కిల్ గుర్తించి దాని మీద దృష్టి పెట్టి దాని మీద వర్కౌట్ చేసామనుకోండి వండర్స్ చేయొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. తద్వారా మనకి నచ్చిన ఫీల్డ్లో ఇంకొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు.

అండ్ ఈ మధ్యనే సోషల్ మీడియా బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఆశా రావల్ అనే ఒక ఐటీ ఉద్యోగిని లే ఆఫ్ వల్ల తన జాబ్ లాస్ అయింది, అయినా కూడా ఏమాత్రం డిప్రెస్ అవ్వకుండా, దిగులు పడకుండా, తగ్గకుండా తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఆవిడ. అలాగే తను తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని అంటే జాబ్ పోయిన వెంటనే బాధ ఉండడం సర్వసాధారణం, కాబట్టి ఆల్టర్నేట్గా మనం మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఉద్యోగం పోతే డబ్బులు సంపాదించే ప్రయత్నాలే చేయాలి కదా, ఆ ఫీల్డ్లోనే మనం చేయాలి కదా ఉద్యోగం, మరి ఈ స్కిల్స్ని వీటిని చేసుకుంటుంటే పైసా కహాసే అతే భయ్ అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. మరి అదే చెప్దాం, మాట్లాడుకుందాం ఇవాళ. సో మనం జాబ్ చేస్తూనే ఇలాంటి విషయాలు మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే బోలెడ్ అన్న అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ రకంగా కూడా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ కెరీర్ని నిర్మించుకుంటున్నారు. మరి దీన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకుందో వివరించారు ఆశా రావల్ గారు. మరి ఆవిడ తను ఫాలో అవ్వడంతో పాటు సాటి ఉద్యోగులకి, సాటి వాళ్ళ ఆమె ఫాలోవర్స్కి ఆమె ఇచ్చిన సలహా ఏంటి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది ఫిదా నుంచి, శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసింది, స్టే ట్యూన్డ్.

0: ఫిదా మూవీ నుంచి శక్తికాంత్ కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా. అరవింద్ శ్రీనివాస్ రేణుక పాడారు ఈ పాటని. రాసిన వారు సిరివెన్నెల గారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో లే ఆఫ్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళందరికో ఇన్స్పిరేషన్గా మారిన ఆశా రావల్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. టెకీ ఆవిడ చాలా పెద్ద ఒక టెక్ దిగ్గజ కంపెనీలో వర్క్ చేసేవారు. అంచనాలకు మించి అసలు చాలా లైఫ్ కోల్పోయి డెడికేటెడ్గా 4 ఏళ్ళు పనిచేస్తాను. అయితే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడైతే మనల్ని మనం నెమ్మదిగా కోల్పోతున్న భావన కలుగుతుందో అప్పుడే కెరీర్ పరంగా ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నా కూడా, అంటే జనరల్గా ఈ వీక్లీ 5 డేస్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఈ టెక్ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చాలా ఫ్యామిలీ లైఫ్ కోల్పోతారు. ప్రాజెక్ట్స్ అని, టార్గెట్స్ అని వాటి వెనుక పరిగెడుతూ ఉంటారు. అండ్ ఎంత డబ్బు వచ్చినా కూడా పీస్ లేనప్పుడు, ఈ ప్రపంచంలో శాంతి పీస్కి మించినటువంటి గొప్పది ఏది లేదు అంటూ ఉంటారు. మనం పీస్ఫుల్గా లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వేస్టే అంటున్నారు ఇవిడ ఆశా రావల్ గారు. అయితే ఆవిడ చెప్తోంది ఏంటంటే ఎన్ని రకాల సౌకర్యాలు పొందినా కూడా ఆ వెలితిని పోడ్చలేమంటున్నారు. అలాగే ఈ టెక్ ప్రపంచం, కార్పొరేట్ టైటిల్స్, సిలికాన్ వ్యాలీ కంటే ముందు తాను ఒక ఆర్టిస్ట్ని అంటున్నారు.

క్రియేటర్ని అంటున్నారు, బిజినెస్ ఉమెన్గా పనిచేస్తారంటున్నారు. అయితే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత తనకున్న ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కానీ, ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే, కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాలి అంటే మనకు ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా పనిచేస్తూ ఉంటాం. అలా ఆవిడ కూడా ఈ ఐటీ సెక్టర్లోకి వచ్చారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే తను జాబ్లోంచి పంపించివేయబడ్డారో అప్పటి నుంచి ఆవిడ ఫ్యాషన్ ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కలగలిపి సరికొత్త ఆశ మోడ్లోకి వెళ్ళానని చెప్తున్నారు ఆవిడ చాలా ఫనీగా. అండ్ ప్రజెంట్ తను ఇట్స్ ఫైండ్ ITSFYND అనే ఒక ఫ్యాషన్ AI స్టార్టప్ని స్టార్ట్ చేశారు. దానికి ఫౌండర్ క్రియేటర్గా కూడా పనిచేస్తున్నారు. ఇందులో వండర్స్ చేసి చూపించాలన్నదే తన టార్గెట్ అంటున్నారు. ఇందులో టెక్నాలజీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, క్రియేటివిటీ రిలేటెడ్కి సంబంధించిన పనులు అన్నీ కూడా ఉన్నాయంటున్నారు ఆవిడ. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా మారుతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం చేతన స్ఫూర్తిలో మరిన్ని విశేషాలు ఆశా రావల్ గారు చెప్పినవి. అందుకని ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విద్యాసాగర్ గారు కంపోజ్ చేస్తున్న పాట వచ్చేస్తుంది బంగారం సినిమా నుంచి, ఉదిత్ నారాయణ గారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఆశా రావల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆవిడ సోషల్ మీడియా ద్వారా యూత్కి అలాగే ఇప్పుడున్న ఈ టెకీస్కి ఇస్తున్న ఇన్స్పిరేషన్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ ప్రాసెస్లో తను ఒకటి క్లియర్గా అర్థం చేసుకున్నారంట, కొన్ని కొన్నిసార్లు మనం చాలా సురక్షితం అనుకుంటాం, జాబ్ వచ్చేసింది, సెక్యూర్ లైఫ్ సెటిల్ అవుగా అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్లీ ఉన్న పరిస్థితులు కూడా మన జాబ్కి ఎసరు పెడతాయి అనడానికి ఇప్పుడున్న ఈ రెసిషన్, ఒకప్పుడు రెసిషన్ ఎన్ని ఉద్యోగాలు తీసేసిందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. అండ్ అలా కోల్పోవాల్సి వచ్చినా ఏమాత్రం దిగులు చెందొద్దు అంటున్నారు ఆశా రావల్. దాన్ని మనకుండే అభిరుచులు కళల్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన చక్కటి అవకాశంగా భావించాలి అంటున్నారు. నిజంగా ఆప్టిమిజం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆప్టిమిజంతో జీవిస్తే ప్రతి సమస్య మనకి చిన్నగానే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ కెరీర్ నిర్మించుకోవాలంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే ఏవైనా డ్రీమ్స్ ఉంటే డోంట్ హెజిటేట్ టు మేక్ దెమ్ రియల్ అంటున్నారు ఆశా రావల్. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే కేవలం ఉద్యోగం పైన ఆధారపడడం కంటే ఇతర లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే సడన్గా జాబ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆల్టర్నేటివ్ కెరీర్ని ఇమీడియట్గా బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నది ఆశా రావల్ లాంటి వాళ్ళు చెప్తున్న నిరూపిస్తున్నటువంటి ఒక సంఘటన అన్నమాట. సో ఇందులోంచి మనం ఇన్స్పైర్ అవుదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రతా గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు.

0: ఇందులో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యూమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయమైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి, గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the 3 services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. NFHS 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్టు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనేటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18

0: నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్. ఇవాళ ఈట్ ఫిట్లో రాగులు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: Sky's always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

12:42 క్రాస్ చేసి 35 seconds స్టూడియో క్లాక్లో ఈట్ ఫిట్లో ఉన్నాం మనం. అండ్ ఈట్ ఫిట్లో ఇవాళ రాగులు గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. ఈ మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే చాలా చాలా ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే సరైన ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు డైటీషియన్స్. ముఖ్యంగా రాగుల్ని మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు కూడా ఈ తృణధాన్యాల్లోకి వస్తాయి కదా. ఈ నేపథ్యంలో రాగుల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటో ఇవాళ ఈట్ ఫుడ్లో తెలుసుకుందాం. రాగులు అనేవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పండుతాయి. రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఆ రాగులు డైలీ వాళ్ళ ఆహారంలో తీసుకుంటారు, రాగి ముద్ద రూపంలో. బట్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతంలో రైస్ ఎక్కువగా పండుతుంది కాబట్టి అక్కడ రైస్ ఎక్కువగా తింటారు. ఇటు మన మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎక్కువగా రాగులు తీసుకుంటారు. అది కర్నూల్ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఇలా మనం రీజన్ మారే కొద్దీ మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారం కూడా మారుతుంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏది పండుతుందో దాన్నే తీసుకుంటూ ఉంటారు. మరి రాగుల్లో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే మన దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు కూడా రాగుల్ని క్రమం తప్పకుండా ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాగే వయస్సు మళ్లిన వారు కూడా రాగుల్ని తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. అండ్ రాగులు తినడం వల్ల మన వెయిట్ కూడా అదుపులో ఉంటుందంట. అది ఎలాగో కూడా తెలుసుకుందాం. ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు, వండర్ఫుల్ సాంగ్ తర్వాత సోనూ నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన జయం మనదేరా సినిమాలోంచి వచ్చేస్తోంది పాట. వేటూరు గారు రాసింది, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో 12:49 స్టూడియో క్లాక్లో. రాగులు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, రాగులు మనకిచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్టియోపోరోసిస్ రాకుండా పెద్దవాళ్లలో ఈ రాగులు అన్నవి నిరోధిస్తాయన్నమాట. రాగులు వీలైనంత ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్లు అందరూ చెప్తున్నారు. అండ్ అధిక

మాట్లాడుకుంటున్నాం. ఆస్టియోపోరోసిస్ రాకుండా పెద్దవాళ్లలో ఈ రాగులన్నవి నిరోధిస్తాయన్నమాట. రాగులు వీలైనంత ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని డైటీషియన్స్, న్యూట్రిషనిస్టులు అందరూ చెప్తున్నారు. అండ్ అధిక బరువుతో బాధపడేవారు రాగుల్ని ఆహారంలో చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారని చెప్పాను కదా. రీజన్స్ ఏంటంటే, రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్స్, కొవ్వు తక్కువగా ఉంటుంది. దానివల్ల రాగులు కొద్ది మొత్తంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈ రాగి మాల్ట్ లాంటివి మనం తాగుతూ ఉంటాం కదా, వేరాజ్ ఇడ్లీలు, ఉప్మాలు, పూరీలు ఇవి తినడానికన్నా కూడా రాగి తీసుకుంటే మనకు కొంచెం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలన్న ఈ కోరిక దరిచేరదు. లైక్ క్రేవింగ్స్ అన్నవి ఎక్కువగా ఉండవు. ఏది చూసినా తినేయాలనిపించడం అలాంటివి బాగా తగ్గుతాయి ఈ రాగులు తీసుకుంటే, ఎందుకంటే మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అదే సమయంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. అండ్ గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. గ్లూకోజ్ అదుపులో ఉంటే ఆబ్వియస్గా షుగర్ లాంటివి రావు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందంట. ఫలితంగా ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి చాలా అదుపులో ఉంటాయని చెప్తున్నారు. గర్భిణీలు, ఈ పాలిచ్చే తల్లులకు రాగుల్లో కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో బెనిఫిట్స్ అన్నమాట, బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ రాగుల్లో ఉండే ఖనిజాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అండ్ అలాగే ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదం చేస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రాగులు ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి, రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయంట. మన స్కిన్ని చాలా పాజిటివ్గా, ఫెయిర్గా ఉంచుతాయంట. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయి, మీ స్కిన్ని గ్లోగా ఉంచుతాయి. అలాగే వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ చర్మంలో ఉన్నటువంటి ఈ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. రాగుల గురించి బెనిఫిట్స్ ఇవి. అండ్ సమ్మర్ వచ్చిందంటే చాలామంది ఏం చేస్తారంటే గుప్పెళ్ళు గుప్పెళ్ళు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టేసి తాగేస్తే చాలా కూల్గా ఉంటుంది, కూల్ అయిపోవచ్చు, మనం ఈ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చాలామంది ఎంత వీలైతే అన్ని సబ్జా గింజలు నీళ్లలో వాడేసి తాగేస్తుంటారు. మరి అది నిజంగా మంచిదా? కాదు అంటున్నారు ఈ ఆహార నిపుణులు అన్నమాట. మరి ఎందుకు కాదో, సబ్జా గింజల్ని ఎందుకు మోతాదులో తీసుకోవాలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ వింటున్నారు, స్టే ట్యూన్డ్.

0: అబచా సబ్జా గింజలు కూడా చేటు చేస్తాయా బాడీకి? సబ్జా గింజలు ఎక్కువ తాగితే ఏమవుతుంది అబచా అంటున్నారా? ఎస్, మాట్లాడుకుందాం దాని గురించే. ఎందుకు సబ్జా గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అని చెప్పి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు పాడిన పాట విన్నారు కదా. చంద్రబోస్ గారి సాహిత్యానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ట్వెల్వ్ 58 క్రాస్ చేసి 25 సెకండ్స్. ఈట్ ఫిట్ వింటున్నారు. ఈట్ ఫిట్లో సబ్జా గింజల గురించి చెప్తాను కదా నేను. ఈ సబ్జా గింజలు అనేవి సమ్మర్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తాయన్న పేరుతో ఈ మధ్యకాలంలో వీటిని విపరీతంగా వాడేస్తున్నారండి. కొబ్బరి నీళ్లు మొదలుకొని లెమనైడ్ స్మూదీస్ ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా వీటిని వేసేసిస్తున్నారు. లైక్ లెమన్ టీ, మనం ఈ డైరీ ప్రోడక్ట్స్ని మిల్క్ని అవాయిడ్ చేయాలని చెప్పి లెమన్ టీ తాగుతాం, అందులో కూడా గుప్పెడు గుప్పెడ సబ్జా గింజలు వేసి మనకి ఇచ్చేస్తాడు. కానీ అతిగా తీసుకోవడం అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి అన్న పేరుతో విపరీతంగా వాడేస్తున్నాం. ఈ వేసవిలో నీళ్ల సీసాల్లో నింపుకొని ప్రతిరోజు తాగేస్తూ ఉంటాం కదా. ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కడో చూస్తాం మనం సబ్జా గింజలు మంచివి అంటారు, వెంటనే వెళ్ళొస్తాం కొనుక్కొచ్చేసుకుంటాం. ఈ హెల్త్ టిప్స్ రీల్స్ ఇవన్నీ చూసేసి నిజానికి సబ్జా గింజలు పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంట. ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టంలో సమస్యలు మొదలవుతాయంట. వీటిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే కడుపు బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు కూడా రావచ్చు. సబ్జా గింజల్ని సరిగ్గా నానబెట్టకుండా, అంటే ఏదో నామకే వాస్తే ఒక పావు గంట నానబెట్టేసి అవి కొంచెం ఇలా ఉబ్బగానే తాగేస్తుంటాం, అవి గొంతులో పేగుల్లో నీటిని పీల్చుకుని

మళ్ళీ ఉబ్బిపోతాయి. దీనివల్ల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంట, గొంతులో అడ్డుపడడం వంటి సమస్యలు తలెత్తొచ్చు అంట. అంతేకాదు ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలపై కూడా ప్రభావం చూపిస్తాయి. అండ్ మళ్ళీ గర్భిణీలు వీటిని అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్స్ లేకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలాంటివి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. సబ్జా గింజలకు బీపీని తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే లో బీపీ ఉన్నవారు వీటిని అతిగా తింటే రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవచ్చంట. కాబట్టి రోజుకి 1-2 చెంచాల అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే తీసుకుంటే బెటర్ అని డైటీషియన్స్ చెప్తున్నారు. సబ్జా గింజలు కనబడ్డాయి కదా అని నీళ్ళల్లో వేసి తాగేయకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకోమని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు. మాట్లాడుకుందాం ఇంకా ఈట్ ఫిట్లో మరిన్ని విశేషాలు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కా.

0: పెదాలేమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ విన్నాం కదా. రచన చంద్రబోస్, పాడినవారు సందీప్ భౌమిక్, గంగ, ఎంఎం కీరవాణి. ఈట్ ఫిట్లో మనం క్లోజ్ చేసే ముందు కొన్ని ర్యాపిడ్గా మనం మంచి టిప్స్ మాట్లాడేసుకుందాం. తినేటప్పుడు చాలామంది ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, అదేమాత్రం మంచిది కాదు. పూర్తిగా మనం తినే ఆహారం మీదే దృష్టి పెట్టాలి. అండ్ రోజువారీ ఆహారంలో భాగంగా నట్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్ మంచిదంట. మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పులు లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఆయా సీజన్స్లో లభించే ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ఆకుకూరలు ఎప్పుడూ మంచివి. రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయని మాట్లాడుకున్నాం. అండ్ ప్రత్యేకించి ఇంట్లో తోడు పెట్టిన తాజా పెరుగుని, మజ్జిగని తీసుకుంటే మంచిది. చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ తెచ్చేసుకుంటున్నారు, ఈజీగా ఉంటుందని. కానీ ఎప్పుడూ కూడా మనం వీలైతే మట్టి పాత్రలో తోడు పెట్టుకున్న పెరుగుని తీసుకోండి. ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ అలాగే భోజనంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. చాలామంది అమ్మో నేను అసలు ఘీ తినండి అంటుంటారు, కానీ లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిదే అని చెప్తున్నారు. రోజు అరగంట ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఏదో ఒక సమయంలో, సాయంత్రం కానీ ఉదయం కానీ. అప్పుడు మనస్సు కాస్త కుదుట పడుతుంది, శరీరం మన అదుపులో ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కూడా మంచిది కాదు. తినేటప్పుడు మొబైల్ ఫోన్ని అవతల బారేయండి, తర్వాత చూసుకోవచ్చు. టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది. ఎందువల్లంటే మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నది మనకి ఖచ్చితంగా సెన్స్లో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. స్టే ట్యూన్డ్.

శశిరేఖ పరిణయం సినిమా నుంచి సైంధవి పాడిన పాట విన్నారు. రచన సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ. సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర ముద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు, సాయిల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈరోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతా ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా, ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్ట్రాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్ని సంచులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయి

0: లో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆ మంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
1: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు, ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
0: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చినగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటివరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712656999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగాభవాని నిన్న ప్రకటించిన టీజీఈసెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్, ఉమెన్స్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి

కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లోనే మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాలామంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇవాళ కూడా దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అలాగే మరొక ఫిల్మ్ క్వశ్చన్ ఉంది, ఇంకొకటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కాసేపట్లోనే షో టైం స్టార్ట్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: Yes, good afternoon, my dear listeners. షో టైం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. ఇది షో టైం. 2 గంటల వరకు ప్రతిరోజు నేను అడిగే క్వశ్చన్స్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపిస్తూ ఉంటారు కదా. నెంబర్ మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన శ్రోతల కోసం. 0404024 0852 0402 23 2 0852. నేను అడిగిన క్వశ్చన్కి మీరు సరైన సమాధానం పంపించాలి, అలాగే మీ డీటెయిల్స్ని కూడా క్రిస్ప్గా ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే పంపించండి. క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. నీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఫిల్మ్ క్వశ్చన్తోనే ఇవాళ షో టైం మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టాలి మీరు. కానీ అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వినబోతున్న పాట సినిమా గుర్తుపట్టి ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరు? ప్రశ్న మరోసారి, ఇప్పుడు మీకు రాబోతున్న పాట వినండి, ఆ సినిమా మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. తర్వాత ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడెవరో నాకు ఆన్సర్ పంపించండి. 0402324 0852. సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.
3: సలాం.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమీ లేదండి, రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు. చాలా సింపుల్, మీరు ఇప్పుడు వింటున్న సినిమా ఏంటో గుర్తుపట్టండి. ఆ సినిమా పేరు తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ సినిమాలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు ఎవరు అని అడిగాను నేను. ఆ కానిస్టేబుల్ పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు పంపించలేదు. ఒకవేళ ఎవరు పంపించకపోతే పాట అయిపోయే లోపల ఆ క్వశ్చన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆలోచించి ఆన్సర్ పంపించండి.

మొత్తానికి సాధించారని చాలామంది శ్రోతలు మరి ఎక్కడ చూశారో లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకున్నారో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు టకా టకా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు, అందరికన్నా ముందు పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అండ్ ఈ సినిమా పేరు మహాత్మా, మహాత్మా సినిమాలో పాట అది, అందుకే నేను కొంచెం ట్రిక్కీగా అడిగాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు స్టార్టింగ్లో మన శ్రోతలు, బట్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈ పాట అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం చదువుతున్నాను. ఫస్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అమ్మని గుర్తు నుంచి. తర్వాత నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురుహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. పున్నా వెంకటేశం

నిమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నర్సంపేట వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

మనకి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మహమ్మద్ జైనుద్దీన్ గారు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాత్మా సినిమా, కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన సినిమా అది, శ్రీకాంత్ గారి 100వ సినిమా. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు గారు కానిస్టేబుల్గా సస్పెండ్ అవుతారు ఆ సినిమాలో. అందులో శ్రీకాంత్ పక్కనే త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటారు. లాస్ట్లో మహాత్మాగాంధీ గారి గురించి ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. క్లైమాక్స్లో ఆయన క్యారెక్టర్ని బాగా చూపించారు కృష్ణవంశీ గారు. కరెక్ట్ ఆన్సర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు.

మ్యాడ్ సినిమా నుంచి కపిల్ కపిలన్ పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. భాస్కర్ భట్ల గారి సాహిత్యానికి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఎస్, మన కొంతమంది శ్రోతలు కొంచెం ఫీల్ అవుతున్నారు బాగా, ఇన్ టైంలో పంపించలేకపోయాం సార్, కన్ఫ్యూజ్ అయ్యాం సార్ అని. నో ప్రాబ్లం.

0: అనుకోండి, అంతే కదా. మరి ప్రతిరోజు మనకి వచ్చిన ప్రశ్నలు నచ్చిన ప్రశ్నలే రావు కదా, మనకి వచ్చిన ప్రశ్నల్లోంచి ఆన్సర్స్ పంపించాలి, అదే కదా షో టైంలో ఉన్న మజా. సరే, సెకండ్ క్వశ్చన్ అడగడానికి టైం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోయారని నేను అనుకుంటున్నాను. ఈసారి కొంచెం డైరెక్ట్ ప్రశ్న కాకుండా కొంచెం ప్రతిరోజు రేడియో వినేవాళ్ళకైతే ఇది ఈజీనే, అండ్ ఇప్పుడు మనకి బాగా రోజు జరుగుతున్న రెగ్యులర్ ప్రాసెస్ ఇది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సెన్సస్ని ప్రకటించింది కదా, జనగణన జరుపుతోంది. యాక్చువల్గా 10 ఏళ్లకోసారి మనకి జనగణన జరుగుతూ ఉంటుంది. 2011 తర్వాత ఈ జనగణన అనేది జరగలేదు. 2021లో జరగాల్సింది, అప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు జనగణన జరుగుతోంది, అండ్ ప్రతిరోజు ఈ పేరు మన రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది, కాబట్టి కొంచెం ఈజీగా ఉండాలని అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర సెన్సెక్స్ డైరెక్టర్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ జనగణన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ పంపించండి 0402324 0852 0402324 0852.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: మహారథి సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, గురు చరణ్, గురు కిరణ్ కంపోజిషన్లో చేతన ఆచార్యతో కలిసి పాడిన పాట ఇది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం వింటున్నారు. షో టైంలో టైం 1:43 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి. ప్రతిరోజు మన వాణిజ్య ప్రకటనలో ఆవిడ పేరుతో పాటు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి, కాబట్టి మన శ్రోతలందరూ చాలా ఈజీగానే చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కటక్క చదివేసుకుందాం. అనంత్ గారు బేగం బజార్ నుంచి పంపించారు, అనిత గారు గజ్వేల్ నుంచి, తర్వాత కమల్ సతీష్ పెద్దాపురం నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, జన్మేజయ్ గారు బేగం బజార్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, చింత శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, జే నివాస్ గారు తణుకు నుంచి, చోడవరపు సాయి మన్విత గారు గీతానగర్ నుంచి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి, యలగందుల మార్కండేయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుజాత శ్రీనివాస్ చింతల్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, అరుణ్ కుమార్ గారు కేపీహెచ్బి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, స్వర్ణలత శ్రీనివాస్ పార్చిగుట్ట సికింద్రాబాద్ నుంచి, ఫరీద్ వెంకటేష్ నందిపేట నుంచి, పత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు ఎక్కడి నుంచి పంపించారు అన్నది మెన్షన్ చేయలేదు. క్రిష్ బొల్లినా గారు మాంచెస్టర్ యూకే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వీళ్ళ ఓల్డ్ అల్వా నుంచి కొండ పవన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి భారతి హోళికేరి ఐఏఎస్ గారు. వీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవిడ. కొన్ని జిల్లాలకి కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. భారతి హోళికేరి గారి ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్ ప్రక్రియ అంతా జరుగుతోందన్నమాట. సో మీరు కూడా ఈ జనగణనలో పార్టిసిపేట్ చేయండి. మన వికాసం మన జనగణన అని ఆవిడ చెప్పినట్టుగా ఖచ్చితంగా మన వికాసం కోసం మనం కేంద్ర ప్రభుత్వానికి మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ జనగణనలో పార్టిసిపేట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఇవాళ దాసరి నారాయణరావు గారి వర్ధంతి అని చెప్పాను కదా, ఆయనకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఉందని చెప్పాను కాబట్టి, అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్గా ఇవాళ దాసరి నారాయణరావు గారి గురించి ఒక క్వశ్చన్ అన్నమాట. ఈజీ క్వశ్చనే, సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారు ఒక సినిమాలో జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించారు. ఒక పాట కూడా ఉంటుంది, మీరు ఆలోచిస్తే దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనబడిన సినిమా ఏది? దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో కనిపించిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి 0402324082 40020825204023028 మీద మీ ఆన్సర్ని మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు, 1:46 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

0: ఆర్యా మూవీ నుంచి డిఎస్పి కంపోజిషన్లో కేకే పాడిన వండర్ఫుల్ సాంగ్ విన్నాం. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: స్టూడియో క్లాక్ లో షో టైంలో థర్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఇవాళ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ సింపుల్ క్వశ్చనే ఇది. సినిమా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి నాకు, స్వయంవరం అని, ఎమ్మెల్యే ఏడుకొండలని, బట్ అవి కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి కాసేపట్లో చెప్తాను నేను. అంతకన్నా ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. చైతన్య దుర్గ గారు హైదరాబాద్ నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, యలగందుల మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మధుకర్ గారు నందిపేట నుంచి, దాసి రామచంద్రం గారు కాశీబుగ్గ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, క్రిష్ బొలినా గారు మాంచెస్టర్ నుంచి, వీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మనకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఐఎమ్ ఎంజాయింగ్ వివిధ భారతి ఫర్ ద ఫస్ట్ టైం అంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ కీప్ లిజనింగ్ అవర్ వివిధ భారతి రెగ్యులర్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ మాంచెస్టర్. తర్వాత రామచంద్రారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బొడ్డు షేకులు శ్యామల గారు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. గట్ల కవిత గారు మెట్పల్లి జగిత్యాల నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దీర్ఘ సుమంగళి భవ అనే ఒక సినిమాలో ఆయన కనిపిస్తారు, జేమ్స్ బాండ్ గెటప్లో. 1998లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించారు దాసరి నారాయణరావు గారు. మీరు అందులో రాజశేఖర్ గారు, రమ్య కృష్ణ హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. అందులో రమ్యకృష్ణ గారి ఫాదర్ రోల్లో కనిపిస్తారు దాసరి నారాయణరావు గారు. అందులో రమ్యకృష్ణ గారు ఆయన ఫాదర్ని జేమ్స్ బాండ్గా ఊహించుకుంటారన్నమాట. అదొక ఇమాజినేషన్ సీన్. అది మా నాన్న జేమ్స్ బాండ్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది అందులో, చాలా బాగుంటుంది ఆ పాట. అందులో దాసరి నారాయణరావు గారు జేమ్స్ బాండ్ గెటప్లో సరదాగా ఫనీగా అందరినీ అలరించారన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్, దీర్ఘ సుమంగళి భవ అనే సినిమాలో. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే ఉత్సాహంగా మీరు ప్రతిరోజు పార్టిసిపేట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి, రాంగ్ ఆన్సర్స్ పంపించినా పర్లేదు. మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు షో టైంని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేస్తుంది, పెళ్ళాం ఊరెళ్తే సినిమా నుంచి, చిర్రా ఊరు విజయ్ కుమార్ సాహిత్యానికి, మణిశర్మ గారి సంగీతం, బాలుగారు పాడింది. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 50 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శక్తిశీలిలో ఒక ఉమెన్ అచీవర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆవిడ సాదా సీదా ఉమెన్ కాదు, ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న పేరు. ప్రతిరోజు శక్తిశీలిలో ఎంతోమంది మహిళా మనులు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటాం కదా, ఇవాళ కూడా అలాంటి ఒక సక్సెస్ స్టోరీనే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ చరిత్రలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని ఇటీవల వెరీ రీసెంట్లీ ఒక 4-5 డేస్ బిఫోర్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని క్యాప్టెన్ ఇన్నింగ్స్తో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న సక్సెస్ స్టోరీ ఈనాటి మన శక్తిశీలి. ఆలోచించండి, మీకు ఏమన్నా పేరు తాడితే నాకు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మరి కాసేపట్లో ఆమె గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ శక్తిశీలిలో. వండర్ఫుల్ సాంగ్ వస్తోంది దేవగారి కాంపోజిషన్లో, హరిహరన్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మాస్టర్ సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

226 అవుతుంది కరెక్ట్గా స్టూడియో క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇంతకుముందు నేను ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది కదా, చాలామంది శ్రోతలు పంపించారు నాకు ఆన్సర్స్. ఈ టైంలో పంపరేమో అనుకున్నాను, బట్ షో వింటూనే ఉన్నారు చాలామంది శ్రోతలు. ఇప్పటికీ మనకి సంతోషి గారు, తర్వాత సుజాత శ్రీనివాస్ గారు చింతల నుంచి, ఎన్ శ్రీనివాస్ తుకారాం గేట్ నుంచి, అండ్ గోర్లఖాన్ దొడ్డి విలేజ్ అంటే ఇది, పొత్తింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన పేరు. ఎస్, ఇప్పుడు బాగా వినపడుతున్న పేరు హర్మన్ ప్రీత్ కౌర్. ఎస్, ఆమె గురించే ఇవాళ మన శక్తిశీలి. ఇప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు పలుకుతోంది. ఆమె బ్యాట్ తాకితే బంతి బౌండరీకి వెళ్తుంది, కానీ ఆమె ఆత్మవిశ్వాసం తాకితే చరిత్ర రాస్తుంది. 2025 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆమె నాయకత్వమే ప్రధాన బలం. హర్మన్ కేవలం కెప్టెన్ కాదు, మహిళా క్రికెట్ను దేశ గౌరవంగా మార్చిన పేరు. మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ విజయ ప్రస్థానం, అలాగే ఆమె టీమ్ స్పిరిట్ గురించి కూడా ఇవాళ శక్తిశీలిలో మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మనందరిలో కూడా స్పిరిట్ నింపే ఒక మంచి సాంగ్ వస్తోంది కౌశల్య కృష్ణమూర్తి సినిమా నుంచి. స్టే ట్యూన్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఉన్ని కృష్ణన్ పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, ఉగాది సినిమాలో పాట అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గారు రాసిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శక్తిశీలిలో హర్మన్ప్రీత్ కౌర్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నవీ ముంబైలో 2025 ప్రపంచకప్ ఫైనల్ జరుగుతోంది. చాలామంది ఉత్కంఠగా చూస్తున్నారు ఆ మ్యాచ్ని. వర్షం తర్వాత మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒపోనెంట్ టీం సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ ఇన్నింగ్స్ వెనుక హర్మన్ ప్రీత్ మైండ్ గేమ్ ఉంది. మ్యాచ్ మధ్యలో జట్టు చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు తానే క్రీజ్లో నిలబడి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడింది క్యాప్టెన్ హర్మన్ కౌర్. తర్వాత బౌలింగ్లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక టిపికల్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే షఫాలి వర్మకి బౌలింగ్ ఇవ్వడం. ఆ నిర్ణయమే మ్యాచ్ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఫస్ట్ షఫాలికి బౌలింగ్ ఇవ్వగానే చాలామంది అసలు ఏం చేస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ అనుకున్నారు. కానీ షఫాలి 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని భారత్ వైపు తిప్పింది. అంత క్రేజీగా కూడా ఆలోచించగల క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నమాట. 52 పరుగుల తేడాతో భారత్ గెలిచింది ఆ మ్యాచ్, వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఆ మ్యాచ్ విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో హర్మన్ కౌర్ పంచుకున్న ఒక ఫోటో బాగా వైరల్ అయింది. మీకు గుర్తుంటే ఆమె ధరించిన ఒక టీషర్ట్ మీద క్రికెట్ ఈజ్ నాట్ ఎ జెంటిల్మెన్స్ గేమ్, ఇట్స్ ఎవ్రీవన్స్ గేమ్ అని రాసింది. పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో కూడా భారత మహిళా ఆటగాళ్ళు శ్రమకి అద్దం పట్టే చిత్రం అది. అందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఉమెన్ క్రికెట్ని పట్టించుకొని చాలామంది ఈ మధ్య కాలంలో మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, అది ఏ గేమ్ అయినా సరే అని నిరూపించారు మన మహిళా క్రికెట్ జట్టు. అండ్ ఆ క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకు గూస్ బంప్స్ వస్తాయి కదా. 2025 ఉమెన్ వరల్డ్ కప్ నవీ ముంబైలో జరిగింది. ఎస్, ఆ ఫీల్ అలాగే ఉంచుతూ మరొక మంచి సాంగ్ వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ట్యాగోర్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్లో చంద్రబోస్ సాహిత్యం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తన సక్సెస్ స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఎదిగింది ఆమె, కేవలం స్పాన్ ఆఫ్ 7-8 ఇయర్స్లో ఉన్నది. హర్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 120+. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 171 పరుగులు. ఇప్పటికీ టిల్ డేట్ ప్రపంచ మహిళా క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఆమె కేవలం ప్లేయర్ కాదు, సింబల్ ఆఫ్ చేంజ్ అని చెప్పొచ్చు. జట్టులో ఆమె ప్లేయర్ మాత్రమే కాదు, ఒక కుటుంబం లాంటి నాయకురాలు. ప్రతి ప్లేయర్ మనస్సు చదవగలిగే మానసిక బలం హర్మన్ ప్రీత్ కౌర్ది. 2022 ఫైనల్ తర్వాత హర్మన్ కౌర్ చెప్పిన మాట గుర్తుందా? మేము మెడల్ మిస్ అయ్యాం కానీ లక్ష్యాన్ని కాదు అని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళకి అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలరు చెప్పండి. అదే ఆమె ధైర్యం. ఆమె చేసే ప్రాక్టీస్ కూడా ప్రస్తుత జెన్జీని ఊపేస్తోంది, క్రికెట్ మీదకి వాళ్ళ ఇంట్రెస్ట్ని పెంచేస్తోంది. డ్రోన్ వీడియోస్ కానీ, 3D షార్ట్స్ అనాలిసిస్ కానీ, వర్చువల్ విజన్ టూల్స్, ఫిట్నెస్లో ఆమె పురుష ఆటగాళ్ల కంటే బెటర్గా ఉందంట క్రికెట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఎంత గొప్ప విషయం కదా. ఇంకా మాట్లాడుకుందాం హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తొలి ప్రేమ సినిమా నుంచి దేవ కంపోజిషన్లో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: .254 అవుతోంది స్టూడియో క్లాక్లో. శక్తిశీలిలో హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ అండ్ ఆమె వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆమె ఒకసారి ఫిక్స్ అయితే మ్యాచ్ గెలిచి తీరాల్సిందే అన్న ఉక్కు సంకల్పం హర్మన్ ప్రీత్ కౌర్ది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయాణం పంజాబ్లోని మోగాలో మొదలై, మోగా అనేది ఒక మారుమూల గ్రామం, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు ప్రపంచమంతా ఆగి చూస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ని. ఎంతోమంది మహిళలకు ఇప్పుడు ఆమె ఒక ఇన్స్పిరేషన్. సరే, ప్రతి వాళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ అనేది దానికి షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా మంచి ఫేజ్ ఉంటుంది, చెడు ఫేజ్ ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ లైఫ్లో కెరీర్లో కూడా అలాంటి ఫేజ్ని దాటుకునే వచ్చింది. తను కూడా ఒక డార్క్ ఫేస్ చేసింది మధ్యలో, బట్ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సక్సెస్తో వాటన్నింటినీ వెనక్కి నెట్టేసింది కాబట్టి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. అయితే యాక్చువల్గా హర్మన్ ప్రీత్ కౌర్ తండ్రి హాకీ ఆటగాడు, కానీ తన కూతురు చేతిలో మాత్రం క్రికెట్ బ్యాట్ పెట్టారు ఆయన. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. బ్యాట్ బాట అయిందనమాట. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు సైలెంట్గా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ పేరు పలికినప్పుడు భారత క్రికెట్ గర్వంతో తలెత్తుకుంటుంది. ప్రజెంట్ ఆమె టార్గెట్ T20 వరల్డ్ కప్. కౌర్ అంటే కరేజ్. హర్మన్ ప్రీత్ కౌర్ గెలిచింది బౌండరీలు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయం. అందుకే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే హర్మన్ ప్రీత్ కౌర్కి. ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఇవాళ షోలో మనం విన్న ఆ చివరి పాట నువ్వొస్తావని సినిమాలోది. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, పోతుల రవికిరణ్ సాహిత్యం, రాజేష్ సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: మన్నత్ ఖాన్, సమారా ఖాన్, మొహమ్మద్ అంజాన్, సేఫ్ అలీ, కమాల్ ఖాన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం సరిగ్గా 5:01 దాటి 8 సెకన్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా 20వ శతాబ్దం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశుశల పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం సమకూర్చిన వారు జేవి రాఘవులు.

ఇప్పుడు వినండి. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి, పల్లకిలో పెళ్లి కూతురు. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాక్షసుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, రౌడీ గారి పిల్లం ఈ చిత్రం కోసం కేజే జయస్తాస్ పాడిన సిరివేనల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు బప్పిలహరి.

ఇప్పుడు వినండి. స్వయం కృషి ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం. సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అన్వేషణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి జీవన పోరాటం. ఈ చిత్రం కోసం కేజే జస్తాస్ పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్యయాత్రే గీతం, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి లంకేశ్వరుడు ఈ చిత్రం కోసం. మనో ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం రాజ్కోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మంచి మనసులు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్య యాత్రే గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి, జానకిరాముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఆచార్యయాత్రయ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో

0: చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15 జీవో నెంబర్ 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4 తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్యా సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్యా సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్యా సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నాగరం టపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.
1: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయిన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కీమ్ రేపటి తరం కోసం ఆడపిల్లలకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని
0: కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @aiarnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో 30 డీఈఓ పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

0: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ,
1: రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా, నెల రోజుల నుంచి కళ్ళల్లో దానం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ ప్రభుత్వం సమాధానం లేవని, పెన్షన్ లేవని, ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం చాలా ప్రజలతో నిధులిచ్చింది, మండలానికి గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగి కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగి కూడా నిర్మాణం చేసుకుంటే
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలు వినే ముందు ఒక ప్రకటన.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎర్రం రమేష్ మరియు శ్రీ జి దయాకర్ బృందంచే జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజగాడితో పరిచయం వింటారు. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాల గురించి దుగ్గొండి మండల కేంద్ర రైతు శ్రీ భిక్షపతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 చిన్నారి లోకం కార్యక్రమం. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ, 8:00 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ముఖాన మొటిమల
8: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
9: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
11: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
12: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు. మే 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్

0: ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
5: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
4: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
5: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
4: వేరే మార్గాల కోసం వెతకండి,
5: ఆకాశవాణిని సంప్రదించండి.
4: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
6: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎర్రం రమేష్ మరియు జి దయాకర్ బృందంచే జానపద గీతాలు వింటారు.

0: తల్లి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మంత్రాలు వస్తే మంత్రగాడు మషైపోతాడా, మనుషుల చేతులు.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ముత్యాల ముగ్గులు వేసే

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎర్రం రమేష్ మరియు శ్రీ జి దయాకర్ బృందంచే జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు. ఉద్యోగ సమాచారం వినే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 3 జూలై 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టైప్ 3 KGBVలలో ఖాళీగా ఉన్న 352 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED 50% మార్కులతో డిగ్రీ, పీజీ, BED, APTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 జూలై 1 నాటికి కనీసంగా 18 ఏళ్లు నిండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 5, 2026.
0: ఉద్యోగ

0: అని ఉద్యోగ సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సిఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సిఈసి ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు,

0: గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఈ రోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయకా హోబారా యుయోచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడి సియో స్యుంగ్జే కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా వ్యవసాయంలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయమేంటారు. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాల గురించి దుగ్గొండి మండల కేంద్ర రైతు శ్రీ భిక్షపతి గారితో పరిచయమేంటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
6: కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విత్తన శుద్ధి ప్రాముఖ్యత అనే అంశం మీద ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన సలహాలు సూచనలు అందించడానికి మన దగ్గరికి వచ్చారు. నమస్కారం అండి పద్మజ గారు.
7: నమస్కారం అండి.
6: పద్మజ గారు, ఈ యొక్క సీజన్లో విత్తన శుద్ధి ప్రాముఖ్యత అనే అంశం మీద మీదైన సలహాలు సూచనలు అందించండి. మరి
7: విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నట్లయితే, మనము ఇప్పుడు ఈ సీజన్కి అంటే మనకి రాబోయే వానాకాలంకి ఏ ఏ పంటలను వేసుకోవాలి మరియు విత్తనాలు ఎక్కడెక్కడ లభ్యమవుతాయని రైతు సోదరులందరూ అడగడం జరుగుతుంది.

0: వస్తుంది. అదేవిధంగా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మనకి వరికి సంబంధించినటువంటి రకాలు, అదేవిధంగా కందికి సంబంధించినటువంటి రకాలు కూడా లభ్యమవుతున్నాయి. సో దయచేసి ఇది గమనించగలరు. ఈ నెల 23 నుంచి మనకి విత్తనం అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరుగుతుంది. వారం రోజుల పాటు విత్తనము ఏంటి ఆసక్తి గల రైతులందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా మనకి విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత, అంటే విత్తనాన్ని వానాకాలం కోసం సమకూర్చుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి. అసలు విత్తన శుద్ధి అంటే ఏమి అంటే, విత్తనానికి మనము మొలకెత్తిన తర్వాత మొలక శాతము మంచిగా ఉండడానికి, అదేవిధంగా విత్తిన ఏవైతే విత్తనాలు ఉంటాయో అవి వాటిని మొలక శాతం మంచిగా వచ్చి అదేవిధంగా ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ రాకుండా రక్షించుకోవడానికి మనం ఒక రక్షక పొరలాగా రకరకాల మందులతోని మనము విత్తనానికి పట్టించి ఆరబెట్టి తర్వాత విత్తుకోవడం, ఇది విత్తన శుద్ధి. సో ఇలా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తిన తర్వాత 28 నుంచి 30 రోజుల వరకు విత్తిన ఏదైనా గింజలకి ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించకుండా మొలకని ఈ మనము ఏదైతే మందుతోని రసాయనిక మందుతోని కానీ లేకపోతే జీవ సంబంధిత శిలీంద్ర నాశనలతో కానీ విత్తన శుద్ధి చేసినప్పుడు అవి ఆ రక్షక పొరలాగా పనిచేసి మొలకని కాపాడుతాయి. అందుకని మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇది మనకి తొలి దశలో, అంటే మొలకెత్తిన తర్వాత తొలి దశలో ఆశించేటువంటి కీటకాల నుంచి కానీ లేకపోతే తెగుళ్ళ నుంచి కానీ రక్షించుకోవడానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి.
1: మేడం గారు, అసలు ఈ విత్తన శుద్ధి అంటే ఏంటి చెప్పండి మరి.
0: మనము విత్తనాన్ని కాపాడుకోవడం, అంటే విత్తనాన్ని కాపాడుకోవాలి అని అంటే మనము జనరల్గా ఏమవుతుంది అని అంటే మొలక అంటే విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళు ఉంటాయి, అదేవిధంగా విత్తనం ద్వారా ఆశించే వివిధ రకాల కీటకాలు ఉంటాయి. అంటే విత్తనాన్ని మనము స్టోరేజ్లో పెట్టినప్పుడు, ఇప్పుడు మనకి వేసవి కాలంలో మనము కొంత పీరియడ్ మనం స్టోరేజ్లో పెడతాము, గోడౌన్స్లో పెడతాము విత్తనం విత్తుకునే ముందు, లేకపోతే విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా మనము కొంత పీరియడ్ స్టోరేజ్లో పెట్టుకుంటాము. సో అలా మనం ఎప్పుడైతే విత్తనాన్ని నిల్వలో పెట్టుకుంటామో ఆ నిల్వలో పెట్టిన సమయంలో ఏదైనా పురుగులు అంటే కీటకాలు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ వాటికి ఆ విత్తనానికి ఆశించినట్లయితే అవి ఆ విత్తనంతో పాటు మొలకకి కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత దశలలో కూడా ఆ తెగుళ్ళు కానీ పురుగులు కానీ అదేవిధంగా కొనసాగడం అనేది జరిగి పంటకి నష్టం ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని విత్తుకునే ముందు, విత్తుకునే ఒక 48 గంటల ముందు లేదా 24 గంటల ముందు మనము విత్తన శుద్ధి అనేది చేసుకున్నట్లయితే ఈ అది మనకి విత్తనానికి రక్షక పొరలాగా ఉంటుంది. సో అప్పుడు దాన్ని మనము విత్తనాన్ని మంచిగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి.
1: ఇంకా పద్మజ గారు, విత్తన శుద్ధి వలన కలిగే లాభాలు ఏంటో చెప్పండి మరి.
0: అయితే విత్తన శుద్ధికి మనము ఎందుకు చేసుకోవాలి, మరి దానివల్ల అసలు ఏం ప్రయోజనాలు ఉంటాయి అనేసి చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు. అంటే కొన్ని రకాల ఏంటిది విత్తన శుద్ధి చేసే వస్తాయి కదా, మళ్ళీ మనం చేసుకోవడం ఎందుకు అనేసి కొంచెం అపోహ ఉంది. ఆల్రెడీ వస్తున్న మనం బయట మార్కెట్లో కొంటున్న విత్తనాలు వాళ్ళు ఆల్రెడీ ట్రీట్ చేసి ఉంటారు, మళ్ళీ మనం ఎందుకు చేసుకోవాలి అనేది సందేహాలు చాలా ఉన్నాయి రైతు సోదరులు. అయితే విత్తన శుద్ధిని ఎందుకు చేసుకోవాలి, అదే చేసుకున్న వల్ల లాభాలు ఏంటిది అని అంటే, విత్తన శుద్ధిని చేసుకోవడం వల్ల మొక్కని తెగుళ్ళ చీడపీడల నుంచి రక్షించవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మొలక శాతం అనేది గణనీయంగా పెరగడం అనేది గమనించవచ్చు. అంటే మొలక శాతం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అదేవిధంగా మొలకెత్తిన ఏవైతే ఉంటాయో చిన్న చిన్న మొక్కలు, ఆ మొక్కలకి వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది దృఢంగా తయారవుతుంది. అదేవిధంగా వేరు వ్యవస్థ బాగుంటేనే మనకి పైన ఉన్న మొక్క కూడా అభివృద్ధిగా అంటే వాటి యొక్క అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది అనేసి, అందుకు ఖచ్చితంగా ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి.
1: ఇంకా పద్మజ గారు, విత్తన శుద్ధి ఎప్పుడు చేసుకోవాలో చెప్పండి మరి.
0: విత్తన శుద్ధికి రసాయనిక మందులు, ఇప్పుడు కీటకాలకి చూసుకున్నట్లయితే మనము ఏంటిది ఇమిడాక్లోప్రిడ్తో కానీ లేకపోతే ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేది మనము ఎక్కువగా చిల్లిలో మిరపలో చేస్తూ ఉంటాము. సో ఇలాంటి మందులు ఉంటాయి. సో వాటితో మనము విత్తన శుద్ధి చేసుకుంటే అయితే మనము ఒక విత్తన శుద్ధి చేసుకున్న 2 కానీ 3 తర్వాతనైనా కూడా మనము విత్తనాన్ని విత్తుకోవచ్చు. అదే జీవ సంబంధిత శిలీంద్ర నాశనంలో ఉంటాయి. అయితే

0: సంబంధిత శిలీంద్రనాశులలో చూసినట్లయితే మనకు ట్రైకోడర్మ విరిడి కానీ, సూడోమోనాస్ కానీ, అసిటోబ్యాక్టర్ కానీ, లేకపోతే రైజోబియం కానీ, ఇలాంటి వాటితోని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకి 12 గంటలలోపే విత్తనం అనేది విత్తుకోవాలి. అంటే ఈ జీవ సంబంధిత శిలీంద్రనాశులని మనము ఎక్కువసేపు ఎండలో ఆరబెట్టడం కానీ, లేకపోతే సన్కి ఎక్స్పోజ్ చేయడం కానీ అలా చేసినప్పుడు వాటికి హానికరం జరుగుతాయి. కాబట్టి వాటిని మనం ఈ విత్తన శుద్ధి అనేది నీడలోనే చేసుకోవాలి. నీడలోనే విత్తన శుద్ధి చేసిన తర్వాత, అంటే ట్రైకోడర్మ విరిడితో కానీ, సూడోమోనాస్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు దాన్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి. తర్వాత విత్తిన వెంటనే, అంటే 12 గంటలలోపే మనము విత్తనాన్ని విత్తుకోవాలి. సో అలా చేసినప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది.
1: ఏ పంటలలో విత్తన శుద్ధి అవసరం అనేది చెప్పండి మరి.
0: అయితే ఈ మధ్య మేము రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు రకరకాల, అంటే వివిధ గ్రామాలలో కండక్ట్ చేశాము. అయితే అక్కడ చాలామంది రైతులు ఇదే అడిగారండి, అంటే ఏ ఏ పంటలలో చేసుకోవాలి. కొన్ని కొన్ని పంటలకి ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ కానీ, లేకపోతే మనం కొంటున్న హైబ్రిడ్స్కి కానీ విత్తన శుద్ధి చేసే వస్తున్నాయి కదా, మళ్ళీ మనం చేసుకోవాలా లేదా, అసలు ఎందుకు చేసుకోవాలి, వరికైతే మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది అపోహ. అంటే చాలామంది రైతులు అది మనకి వెల్లడించడం అనేది జరిగింది. కానీ విత్తన శుద్ధి అనేది ప్రతి పంటకి, ప్రతి ఒక్క పంటకి, మనం సాగు చేసే ప్రతి పంటకి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధి ఆవశ్యకత చాలా ఉంది. అంటే వరిలో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. వరిలో ఏంటంటే ముఖ్యంగా మనకి గింజ నుంచి ఆశించే, అంటే విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళు చాలా ఉన్నాయి. అంటే విత్తనం ద్వారా మనకి ఇప్పుడు అగ్గి తెగులు, విత్తనం ద్వారా ఆశించే తెగులు, అంటే అది విత్తనం ద్వారా ఆశిస్తుంది, గాలి ద్వారా ఆశిస్తుంది. కాబట్టి విత్తనం ద్వారా ఆశించే ఆస్కారం ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వరిలో, అది కూడా విత్తనం ద్వారా ఆశిస్తుంది. అదేవిధంగా మనకి కాండం కుళ్ళు తెగులు, అదేవిధంగా బ్లైట్, షీత్ బ్లైట్, పాంపొడ తెగులు కూడా విత్తనం ద్వారా ఆశించే అవకాశం ఉంటుంది. అంటే వేరుకుళ్ళు తెగులు, ఇవన్నీ కూడా మనకి వరిలో వచ్చే తెగుళ్ళు. ఈ అన్ని తెగుళ్ళు కూడా మనకి విత్తనం ద్వారా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వరికి కూడా మనము విత్తన శుద్ధిని చేసుకోవాలి. అయితే వరిలో రెండు రకాలుగా చేసుకోవచ్చు విత్తన శుద్ధిని. ఒకటి పొడి రూపంలో విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా తడి రూపంలో చేసుకోవచ్చు. పొడి రూపంలో అంటే ఎవరైతే నేరుగా వెదజల్లుకుంటారో, అప్పుడు అలాంటి కండిషన్స్లో మనకి పొడి మందు, అంటే పొడి రూపంలో విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. విత్తనానికి మనకి 3 నుంచి 5 గ్రాముల ట్రైకోడర్మ విడితో కానీ, లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అది కాదు అని అంటే మనకి కార్బన్డైజిమ్ లేదా మ్యాంగోజబ్తో కూడా మనము విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. అయితే 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కార్బన్డైజిమ్ని తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తుకున్నట్లయితే, లేకపోతే మండే కట్టుకొని విత్తుకున్నా కూడా మంచి ఫలితాలు అనేది ఉంటుంది. అదేవిధంగా తడి రూపంలో చేసుకున్నట్లయితే ఇదే కార్బన్డైజిమ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనము నారు పీకి తర్వాత నాటు వేసుకునే ముందు 1 గంట సేపు ద్రావణంలో ముంచాలి. ద్రావణంలో ఉంచిన తర్వాత, నానబెట్టిన తర్వాత దానిని, ఆ ఏంటి మొలకలని మనము విత్తుకున్నట్లయితే మనకి 30 రోజుల వరకు పంటకి రక్షణగా ఉంటుంది. అదేవిధంగా మనకి మిరపలో కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనము విత్తనానికి డైరెక్ట్గా పట్టించుకోవచ్చు, అది లేదా మనము నారు పీకిన తర్వాత వాటిని మనం ఈ క్యాప్టాన్ కానీ, థైరం కానీ, లేకపోతే మ్యాంగోసెప్ కానీ, క్యాప్టాన్ బంద్ అయింది అంటే బ్యాన్ అయింది, సో ఇప్పుడు అవైలబుల్లో ఉండట్లేదు కాబట్టి థైరంతో కానీ లేకపోతే మ్యాంగోసెప్తో కానీ విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. లేదు అని అంటే మిరపలో ఖచ్చితంగా మెటల్లాక్సిల్ అనేది దొరుకుతుంది. మెటల్లాక్సిల్ అది మనకి బయట రిడోమిల్ అనే రూపంలో దొరుకుతుంది. సో ఖచ్చితంగా మెటల్లాక్సిల్తోని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అని అంటే మిరపలో నానుడు తెగులు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. ఇంకా పత్తిలో కూడా విత్తన శుద్ధి, పత్తిలో ఏంటంటే చాలామంది హైబ్రిడ్స్ ఉంటారు, బీటీ హైబ్రిడ్స్ని తీసుకుంటారు. సో ఆల్రెడీ మనకి వాటికి విత్తన శుద్ధి చేసి వస్తాయి. కానీ విత్తన శుద్ధి ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ మనకి పురుగు మందులతోనే చేస్తారు. అంటే కీటకాలకి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి పురుగు మందులతోనే విత్తన శుద్ధి చేసి వస్తాయి. కాకపోతే పత్తిలో మనకి అధిక వర్షాల వలన పారావిల్ట వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొలక ఏంటి వేరుకుళ్ళు తెగులు వస్తుంది. అంటే విత్తుకున్న 25 నుంచి 30 రోజుల సమయంలో పత్తిలో మొలక కుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది. దానికి రైజక్టోనియా అనే శిలీంద్రము కారణము. ఆ శిలీంద్రము భూమి ద్వారా ఆశించే అవకాశం ఉంటుంది. ఇటువంటి తెగుళ్ళని మనము అడ్రస్ చేయాలి, అంటే వాటిని

0: నుంచి ఈ మొలకని కాపాడుకోవాలి, పంటని రక్షించుకోవాలి అని అంటే పత్తిలో కూడా ఖచ్చితంగా, అంటే మనం కొన్న విత్తనానికి పురుగు మందులతో విత్తన శుద్ధి చేసినా కానీ తర్వాత మనము ఫంగిసైడ్స్తో కానీ లేదు అని అంటే బయోకంట్రోల్ ఏజెన్సీ ఇందాక చెప్పిన ట్రైకోడర్మాతో కానీ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మొదటి దశలో ఆశించేటువంటి తెగుళ్ళ నుంచి మనము రక్షించుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నకి కూడా విత్తన శుద్ధి చాలా అవసరం. మొక్కజొన్నలో ఏంటంటే ఎండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ప్రతి యాసంగిలో వేసిన ప్రతి మొక్కజొన్న పంటలో ఈ సంవత్సరము ఎండు తెగులు, పుష్పించే దశలో వచ్చే ఎండు తెగులని గమనించడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ మనము మొక్కజొన్నని వేసినట్లయితే ఖచ్చితంగా ఆ తెగులు ఇంకా తీవ్రత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఇటువంటి తెగుళ్ళని మనము కొంతవరకు నివారించుకోవచ్చు. ప్రతి పంటలో చేసుకోవాలి, ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి, అపరాల పంటలలో చేసుకోవాలి, నూనె గింజ పంటలలో చేసుకోవాలి, పండ్ల తోటలలో కూడా మనము మొదటగా పండ్ల తోటలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు మొదటగా అంటే నాటుకున్నప్పుడు, మొక్కలని నాటుకున్నప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసి చేసుకోవాలి వేరు వ్యవస్థకి. అదేవిధంగా మనకి వెజిటేబుల్స్, ఇంకా వెజిటేబుల్స్లో అయితే చాలా రకాల అంటే మొలక దశలో ఆశించే తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తోటకూర పంటలు అంటే ఆకుకూర పంటలు కానీ లేకపోతే ఏంటి తీగజాతి పంటలు కానీ విత్తుకున్నప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి ప్రోట్రేలలో వేసినా కానీ విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే అంటే మొదటి దశలో ఆశించే తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. కాబట్టి ప్రతి పంటకి, ఈ పంట ఆ పంట అని ఏం లేదు, ప్రతి పంటకి విత్తన శుద్ధి చాలా అవసరం.
1: ఇంకా మేడం గారు, విత్తన శుద్ధికి ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో చెప్పండి. మరి
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు విత్తన శుద్ధికి మనకి రసాయనిక మందులు అంటే పురుగు మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా శిలీంద్రనాశనులు అంటే శిలీంద్రనాశనుల్లో చూసినట్లయితే మనకి థైరాము, మ్యాంగోజిబ్బు, కార్బెండజిము, మెటలాక్సిలు ఇవన్నీ కూడా విత్తన శుద్ధి చేసుకోవడానికి అనువైన శిలీంద్రనాశనులు. అదేవిధంగా బయోకంట్రోల్ ఏజెంట్స్, బయోకంట్రోల్ ఏజెంట్స్ కూడా మనం ఇందాకే చెప్పుకున్నాము ట్రైకోడర్మా విరిడితో. ట్రైకోడర్మా విరిడి అయితే మనకి 4 నుంచి 8 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అదే సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అయితే 4 నుంచి 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. అదేవిధంగా రైజోబియంని కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి అజిటోబ్యాక్టరు, మైకోరైజా అనేవి కూడా మనకి జీవశిలీంద్ర నాశనులు, వీటితో కూడా మనం విత్తన శుద్ధి చేసి విత్తుకోవచ్చు.
1: మేడం గారు, విత్తన శుద్ధితో ఏ రకాల తెగుళ్ళ నుంచి మనం రక్షించుకోవచ్చు?
0: అయితే విత్తన శుద్ధితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినప్పుడు విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళు ఎక్కువగా నష్టాన్ని కలిగజేసే అవకాశం ఉంటుంది. అంటే మొలక మొదటి దశలోనే విత్తిన 25 నుంచి 30 రోజుల్లో ఆశించే తెగుళ్ళని మనము ఈ విత్తన శుద్ధితోనే కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల శిలీంద్రాలు ఏమవుతాయంటే అవి భూమి ద్వారా ఆశిస్తాయి. అంటే భూమిలోనే నివసించి ఉండి మనం విత్తుకున్న తర్వాత భూమి ద్వారా వేరు వ్యవస్థలోకి ప్రవేశించి తర్వాత తెగుళ్ళని వ్యాప్తి చెందుతాయి. అటువంటి అంటే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుండి, అదేవిధంగా మొలక నుంచి ఆశించే తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఖచ్చితంగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. సో ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు భూమి ద్వారా ఆశించే తెగుళ్ళని చూసినట్లే మనకి ఎండు తెగులు కానీ లేకపోతే వడలు తెగులు కానీ వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ లేదు అని అంటే మనకి పారావిల్ట్, కాటన్లో చూసినట్లయితే పారావిల్ట్ తెగులు కానీ నానుడు తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళన్నింటిని నుండి రక్షించుకోవాలి అని అంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది పాటించాలి. శిలీంద్ర నాశనాలను ఉత్పత్తి చేసే కేంద్రాలలో ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది లభ్యమవుతుంది. మన వరంగల్లో చూసుకున్నట్లయితే మనకి ఆరపల్లిలో ఈ బయోకంట్రోల్ ల్యాబ్ అనేది ఉంది. 1 కిలో ట్రైకోడర్మా విరిడికి 100 రూపాయలు, సూడోమోనాస్కి 150 రూపాయలు. సో ఎంత చాలా తక్కువ. ఇప్పుడు మనకి రసాయనిక మందులతో పోల్చినట్లయితే ట్రైకోడర్మా విరిడి యొక్క ఖర్చు అంటే ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది. 1 కిలో తీసుకున్నట్లయితే మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా పశువుల ఎరువుల్లో కూడా కలుపుకొని మొక్కల మొదలల్లో చల్లుకోవచ్చు.
1: మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి, నమస్కారం.
0: తప్పకుండా రైతు సోదరులందరూ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోండి, తర్వాత మంచి అధిక దిగుబడులను పొందండి అనేసి ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది.

0: సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: నమస్కారం అండి బుచ్చయ్య గారు.
3: నమస్కారం.
2: మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పసుపు పంట పండిస్తున్నారు? పసుపు పంటను పండించాలంటే ఏ ఏ పద్ధతులు పాటించాలనేది వరంగల్ జిల్లా రైతులకు క్షుణ్ణంగా చెప్పండి.
3: దాదాపు 15 సంవత్సరాల బట్టి వ్యవసాయం చేస్తాం. మా నాన్న ద్వారా తెలుసుకున్నాం వ్యవసాయం గురించి. పసుపు మేము 20 సంవత్సరాల బట్టి ఎత్తాను. మన ద్వారా పసుపు విత్తనం మా చేనులదే తీసుకుంటాం. ఏరుకుంటాం మంచి కొమ్ములు ఏరుకొని ఎకరాన్ని 10 క్వింటాల లాగా తీసుకుంటాం. తీసుకొని పక్కన పోసుకొని విత్తనం శుద్ధి చేసుకుంటాం. M45 కానీ కార్బనిజం కానీ కాఫర్ కానీ బాగిష్టం కానీ నీళ్ళల్లో నానబోసుకొని పంపుతోటి అన్న చేతితోటి నీళ్ళ చల్లుడు కానీ చేసి కుప్ప పోసి మళ్ళీ చిలకలో పెంట పోస్తాం. పెంట పోసి 20 దున్తాం. దున్ని గొర్రె కొట్టుకుంటాం. కొట్టుకొని గుండు కొట్టుకొని తడిపి వేసుకోడు కానీ వర్షం పడితే వేసుకోడు వేస్తాం. 6 కూలీలో పెట్టుకుంటాం. బస్తాలలో అని పోని పోతాం. ఒకటి DAP ఒక పొటాషు తీసుకుంటాం వేస్తాం.
2: పసుపును ఎట్లా విత్తుకోవచ్చు?
3: నాగలతోటి ఎడ్ల నాగలతోటి.
2: ఎట్లా దున్నుకోవాలి? ట్రాక్టర్ తోటి దున్నాలా లేదంటే ఎడ్ల నాగలతోటి దున్నాలా?
3: ఎడ్లుంటే ఎడ్లతోటి, ట్రాక్టర్ లేకపోతే ఎడ్లు లేకపోతే ట్రాక్టర్ తోటి.
2: అంటే దేంతో దున్నితే బాగుంటుంది అంటారు?
3: ట్రాక్టర్ తోటి అయితే దుక్కి బాగా అవుతుంది. ఎడ్లతోటి అయితే కొంచెం తక్కువ 2-3 సార్లు దున్నాలి ఎడ్లతోటి అయితే.
2: అంటే పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎడ్ల నాగలకి ఎక్కువ ఖర్చు వస్తుందా లేదంటే ట్రాక్టర్కి ఎక్కువ ఖర్చు వస్తుందా?
3: ఎడ్ల నెలలకు ఎడ్లతోటి ఖర్చు ఎక్కువ వస్తుంది. ట్రాక్టర్ తోటి తక్కువ ఖర్చు అవుతుంది. ఎడ్ల నెలకైతే ఎడ్లతోటి ఖర్చు తక్కువ ఉంటుంది.
2: అంటే దున్నిన తర్వాత మరి ఏం చేయాలి? మరి చిలకలు పచ్చి రొట్టె కానీ లేదంటే సేంద్రియ ఎరువులు కానీ ఏమైనా చల్లుకోవాల, ఈ పెంట కానీ ఏమైనా లేదంటే గొర్రెల మంద కానీ ఏమైనా పెట్టుకోవచ్చు?
3: పెట్టుకోవచ్చు కానీ ఇక గొర్రెల మంద లేదు, పెంటే చల్లుకుంటాం మేమైతే. పెంట ఇంకా సేంద్రియ ఎరువు బత్తాలు అమ్మ చేసుకుంటాం. అవి కొన్ని
2: సేంద్రియ ఎరువులలో ఏమేమి
3: డాబై పిండి వాడుకుంటాం. ఎకరానికి 2-3 అట్లా.
2: సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూమిలో మంచి బలంగా తయారైతే
3: పోషకాలు పెరుగుతాయి. మంచిగా దిగుబడి బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న తర్వాత గుంటకాయ కొడతాం ఒకసారి 10 రోజులకు, మళ్ళీ 20 రోజులకు ఒకసారి కొట్టుకొని దున్నుతాం. మళ్ళీ మందు DAP యూరియా పొటాషియం పోసి దున్నుతాం. దున్ని తర్వాత ఇక వర్షాలు బాగుండి వైరస్ బాగా వచ్చి రోగాలు వస్తే పైన M45 బావిస్టాన్ కాఫర్ ఇక మచ్చ రోగానికి తాటాక్ తెగులకు పొడి మందులు స్ప్రే చేస్తాం. తర్వాత ఇక దుంపకుళ్ళు వచ్చినప్పుడు కాఫర్ ఏదన్నా కింద చేతి పంపు ద్వారా పదనున్నప్పుడు కొట్టుకుంటాం. ఇక వర్షాలు తక్కువ ఉంటే వైరస్ తక్కువనే ఉంటుంది. ఇక పసుపు దున్నడానికి వచ్చే టైం వరకు వారానికి తడి షోక్ అయితే త్రాగడైతే 10-15 రోజులు. వర్షాలు బాగుంటే నీళ్ళు తక్కువ పడతాయి. వర్షాలు తక్కువ ఉంటే నీళ్ళు ఎక్కువ అవసరం. వర్షాలు ఈ సంవత్సరం లేవు కాబట్టి కొన్ని చేనులు ఎండిపోయినాయి.
2: ఈ పసుపులో గడ్డి ఉంటుంది కదా, గడ్డిని ఎట్లా తొలగిస్తారు?
3: గడ్డిని గుంటకా 2 సార్లు కొడతాం. ఒకసారి దున్నుతాం, మళ్ళీ 2-3 సార్లు కలుపు తీసుకుంటాం. ఇక గడ్డి మందు వాడలే ఎక్కువ.
2: అంటే గడ్డి మందు వాడితే ఎట్లుంటుంది?
3: వాడితే ఒక 4 రోజులదాకా పనిచేస్తాడు. ఫస్ట్ కలుపు తగ్గుతాడు. గడ్డి మందు ఒకసారి అదే విత్తనం వేసినాక తెల్లారి స్ప్రే చేస్తే ఒక కలుపు గడ్డి గింజలు లేకుండా పోతాయని సార్ చెప్తే తెలుసు.
2: బుచ్చయ్య గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు పంటలు పండిస్తున్నారు?
3: నేను ఒక 10-15 సంవత్సరాలు అవుతాను.
2: అంటే పంటలు పండించేటప్పుడు మీరు ఒక పసుపే పండిస్తారా, ఇంకా వేరే ఏమైనా వాణిజ్య పంటలు పండిస్తారా?
3: పసుపు, పత్తి, వరి.
2: అంటే ఈ అన్ని పంటల్లో నీకు ఇష్టమైన పంట ఏది? మరి
3: పసుపే.
2: పసుపు అంటే మీరు ఎందుకు ఇష్టపడతారు?
3: మాకు మంచిగా దిగుబడి వస్తుంది వాటికి.
2: అంటే దిగుబడి వస్తుంది, దిగుబడి తర్వాత దానికి గిట్టుబాటు ధర కూడా ఏ విధంగా?
3: గిట్టుబాటు ధర ఈ 3-4 సంవత్సరాల బట్టి కొంచెం మంచిగా ఉంటుంది.
2: ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత నడుస్తుంది?
3: 13,500. ఒక వారం 10 రోజులు 15,000 అయింది.
2: పసుపు పెడతారు కదా, దానికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి? తెగుళ్ళకు నివారణ చర్యలు ఏ విధంగా, ఏ మందులు కొడతారు?
3: ఆకుమచ్చ తెగులకు M45 బావిస్టాను కాఫర్ బీము అట్లా స్ప్రే చేస్తాం.
2: అంటే దీంతో స్ప్రే చేస్తారు?
3: పవర్ స్ప్రే తోటి.
2: పవర్ స్ప్రే తోటి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు మరి ఆ తెగులు ఉన్నాయి?
3: 2-3 రోజుల వరకు కంట్రోల్, 4 రోజుల వరకు కంట్రోల్ అవుతుంది. వారానికి 3-4 సార్లు కానీ కొడతాం. తన పంట మీద 3-4 సార్లు కొడతాం.
2: కొట్టిన తర్వాత ఆ తెగులు ఎన్ని రోజులు ఉన్నాయి?
3: 4-5 రోజుల కంట్రోల్ అవుతుంది.
2: తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే మళ్ళీ రాకుండా పోతుంది?
3: వర్షాలు ఎక్కువ ఉంటే, తేమ ఎక్కువ ఉంటే మళ్ళీ వస్తుంది. తేమ ఎక్కువ ఉంటే మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ స్ప్రే చేసుకుంటాం.
2: అంటే ఏం తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎక్కువ ప్రధానంగా ఏం తెగులు వస్తాయి?
3: మచ్చ తెగులు, దుంపకుళ్ళు తెగులు.
2: వచ్చినప్పుడు ఏ విధంగా నష్టం అవుతుంది?
3: దుంపకుళ్ళు తెగులు వస్తే మొత్తం పంటే దిగుబడి తగ్గిపోతుంది. మచ్చ తెగులు వస్తే మందులతోటి స్ప్రేతో తగ్గుతుంది. కానీ దుంపకుళ్ళు తెగులు వస్తే కంట్రోల్ కావడానికి సాధ్యం కాదు.
2: ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు పసుపు తెచ్చుకుంటాం కదా, దాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి? దాంట్లో ఏమన్నా పెస్టిసైడ్స్ ఏమైనా కలపాలా లేదంటే ఉత్తాన్ని తీసుకుపోయి పెట్టాలి?
3: ఇది M45 బ్లూ కవర్ బావిస్టాను ఇవే ఇక కలుపుకుంటాం.
2: ఒక ఎకరాకి ఎంతమంది తోటి పెట్టారు?
3: 8 మంది.

0: పెట్టిన తర్వాత దానికి యాజమాన్య పద్ధతి ఏ విధంగా దాన్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి?
1: కలుపు పడకుండా నెలకొకసారి ఒకసారి అట్లా కలుపు తీసుకోవాలి. కలుపు ఉన్నా అంటే తీసుకోవాలి. కలుపు ఉంటే పంట దిగుబడి తగ్గుతుంది.
0: పసుపు వేస్తాం కదా, పసుపు వేసిన తర్వాత పసుపు లోపల అయింది అని తెలవడానికి ఎట్లా సూచించారు?
1: పసుపు అయిందంటే అది పసుపు ఊరినప్పుడు భూమి పగులుతుంది, పగిలి కొమ్ములు బయటికి వెళ్తాయి, కొన్ని పక్కల కొన్ని వెళ్తాయి. మళ్ళీ అది అయిందంటే పైనుంచి ఆకు చనిపోకుండా కాండం పడిపోతుంది, మొత్తం ఆకంతా చనిపోతుంది.
0: ఎట్లా ఏ విధంగా తీయాలి మరి పసుపు భూమిలో?
1: మళ్ళీ నాగలితోటి దున్నుకొని కూలీలు పెట్టి ఏరికు పోసి మళ్ళీ దేని దాన్ని చేసుకుంటాం. తల్లి కొమ్ము పిల్లకొమ్ము
0: ఈ తల్లి కొమ్ము పిల్లకొమ్ములను వేరు చేస్తారు కదా, వేరు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అమ్ముకోవచ్చు మరి?
1: దాన్ని ఉడకబెట్టి ఎండ పోస్తాం. ఎండ పోసి శుద్ధి చేసి తూర్పులకు ఇట్లా పట్టుకొని మార్కెట్ తీసుకొచ్చి.
0: ఇప్పుడు ఒక ఎకరాకు ఎంత పసుపు తీయచ్చు?
1: ఎకరానికి 30 క్వింటాల్ మంచి దిగుబడి వస్తాయి. మామూలు దిగుబడి అయితే 20-25.
0: అంటే మనం పసుపు ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలంటే?
1: 20,000 దాకా అవుతుంది.
0: అంటే మొత్తం పంట పూర్తిగా అయ్యేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది?
1: 25,000 అవుతుంది.
0: పంట ఇంటికి వచ్చేంత వరకు
1: కూడ ధరలు పట్టుకుంటే 100,000 రూపాయలు దాకా, 150,000 వస్తాయి.
0: బుచ్చయ్య గారు, మీరు 15 సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నారు కదా, మరి మీరు ఎవరిని చూసి పండించడం నేర్చుకున్నారు?
1: మా నాన్న చూసి. వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మేము కూడా వ్యవసాయం చేస్తాం.
0: ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం చేసి ఇంత పసుపు పండిస్తున్నారు కదా, పసుపు కానీ మొక్కజొన్న కానీ పత్తి పండిస్తున్నారు కదా, వరి పండిస్తున్నారు కదా, మరి మిమ్మల్ని చూసి ఎవరన్నా పంట పండించడం నేర్చుకున్నారా మీ దగ్గర?
1: మా ఊళ్ళో ఇప్పుడు ఫస్ట్లో మేము వేసినప్పుడు ఒక 10 మంది రైతులు దాకా వేసేది, ఇప్పుడు 20-25 మంది 30 మంది రైతులు దాకా అయింది పసుపు.
0: పసుపు పంట పండిస్తే లాభం అంటారా నష్టం అంటారా?
1: లాభం నీళ్ళు ఉండాలి, నీళ్లు బలం కావాలి.
0: అంటే భూమిలో బాగా బలం కావాలంటే ఏం చేయాలి మరి, ఏం జాగ్రత్తలు పాటించాలి?
1: పశువులేరు, గొర్రెల మందలు, రాగడి మట్టి, చెర్ల మట్టి.
0: అంటే చెర్ల మట్టి ఎన్ని ట్రిప్లు కొడితే బాగుంటుంది?
1: ఎకరానికి 50-60.
0: దానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది?
1: 10,000 దాకా అవుతుంది.
0: అంటే 10,000 ఖర్చు పెట్టి మనం దానికి తగిన లాభాన్ని పొందొచ్చు అంటారా?
1: పొందొచ్చు.
0: మీరు ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు?
1: నాకు 2 ఎకరాలే ఉన్నది.
0: ఈ 2 ఎకరాలలో ఏ పంటలు పండిస్తారు?
1: పత్తి, పసుపు.
0: మరి పసుపు పంట వేస్తారు కదా, ఈ పసుపు పంట వేసిన తర్వాత పసుపులో మిశ్రమ పంటలుగా ఏమైనా వేయచ్చా?
1: మొక్కజొన్న ఒకటే మాకు తెలిసిందైతే.
0: మొక్కజొన్న కాకుండా ఇంకా వేరే పంటలు ఏమైనా వేయచ్చా, లాభదాయకమైన పంటలు ఏమన్నా వేసుకో?
1: పసుపులా పెసరు, మనకు లాభం ఉండదు కానీ భూమికి బలం ఉంటుంది, తక్కువ లాభం ఉంటుంది భూమికి బలం ఉంటుంది.
0: అంటే ఈ పెసరు ఇట్లా వేసుకుంటే మనకు పచ్చి రొట్టె సాగు ఇట్లా చేసుకోవచ్చు కదా, అట్లాంటి పద్ధతులు మీరు ఎప్పుడైనా అవలంబించారు?
1: అవలంబించలేదు.
0: ఇప్పుడు మీరు పంటలు పండిస్తున్నారు కదా బుచ్చయ్య గారు, ఇప్పుడు మీరు పంటలు పండిస్తున్నారు కదా, మీ పంటలకి ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు దాని నివారణ చర్యలుగా ఎవరిని మీరు సంప్రదిస్తారు, ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటారు?
1: రేడియోలో, టీవీలో విని మేమే స్వయంగా వాడుకుంటాం.
0: మరి ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటాడు కదా, మరి వ్యవసాయ అధికారి దగ్గరికి పోయి మీరు ఎప్పుడన్నా సలహాలు తీసుకుంటారు?
1: సలహాలు తీసుకోలేము. ఇప్పుడు
0: ఎందుకు తీసుకోరు మరి, ఎందుకంటే వాళ్ళు ఉన్నది వ్యవసాయ అధికారులు ఉన్నది.
1: అంతవరకు మా పని ఏందో మేము.
0: ఈ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఏం పంటలు ఎక్కువ పండిస్తారు?
1: పత్తి, పసుపు, వరి, మొక్కజొన్న. మిరపతోట తగ్గింది కొంచెం ఇప్పుడు, దాని తెగుళ్ళు ఈ సంవత్సరం లేవు కానీ అంతకుముందు తెగుళ్ళు బాగుండి మొత్తం తగ్గింది.
0: లాభదాయకమైన పంటలు పండించాలంటే ఏం పంటలు పండిస్తే బాగుంటుంది?
1: పసుపు, పత్తి, మిర్చి. కానీ మిర్చికి వైరస్కు తట్టుకోలేక
0: పసుపు పంట పండుద్ది కదా, దాని భూమిలో నుంచి ఏ విధంగా తీయాలి, తీసిన తర్వాత దాన్ని ఎట్లా శుద్ధి చేసి అమ్మడానికి తయారు చేయాలి?
1: భూమిలో నుండి నాగలతోటి దున్ని కూలీలు పెట్టి ఏరి కుప్ప పోస్తాం. కుప్ప పోసి దాన్ని తల్లిగడ్డ పిల్లగడ్డ వేరు కూలీలతోటి ఇరిచి దేని దానికి కుప్ప పోతాం. కుప్ప పోసి ఉడకబెట్టి ఎండబోతాం. ఎండబోసి 15-20 రోజులు ఎండుతుంది. ఎండినాక తల్లి కొమ్మును గుంటకతోటి రాకుతాం. రాకి తూర్పాల పోసి బత్తాలలో నింపుకుంటాం. ఆ పిల్ల కొమ్ము కూడా ఈకలి ఇట్లుంటే చెత్త చెదారం ఉంటే దాన్ని కూడా తూర్పాల పోసుకుంటారు. పోసుకొని బత్తాలలో పోసుకొని తీసుకొచ్చుకుంటారు.
0: ఈ బత్తాలలో పోసుకున్న తర్వాత కానీ ఎండ పోసిన తర్వాత కానీ ఏమన్నా నీరు తాకినప్పుడు ఏమైనా బూజు వచ్చే అవకాశాలు ఉంటాయి?
1: ఉంటాయి.
0: మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
1: నెల దాకా ఉంటే ఏం రాదట, నెల తర్వాత పురుగు వస్తుందట మరి, మనకు తెలియదు కానీ.
0: అంటే మరి ఆ నెలలోపు నెల తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
1: మన జాగ్రత్తలు ఏం తెలియదు కానీ కోల్డ్ స్టోర్లో వేసుకుంటారు ఇక, అవసరం లేని వాళ్ళు ఎక్కడ అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు.
0: ఇప్పుడు దాన్ని శుద్ధి చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎట్లా ఉడకబెట్టాలి పసుపును?
1: ఉడకబెట్టేటప్పుడు ఒక పినంలో 8 బత్తాలు 8 యూరియా సంచులు పడుతుంది, పెద్ద దాంట్లో 50 కిలోలు వచ్చే దాంట్లో. అది అందులో పోతాం 8 యూరియా సంచులు పోసి 6-7 బిందెలు నీళ్ళు పోతాం, 7 బిందెలు నీళ్ళు పోసి మంట పెడతాం. 40 నిమిషాలు ఉడకబెడతాం. 40-45 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత 2 పొంగులు వస్తుంది. 2 పొంగులు వచ్చినాక 3 పొంగుల వరకు దించేస్తాం. దించేసి పోసి మళ్ళీ మళ్ళీ పోసుకొని మళ్ళీ ఉడకబెడతాం.
0: దాన్ని ఎంత సమయం అని ఉంటుందా దానికి? ఇంత సమయం ఉడకబెట్టాలి
1: 40-45 నిమిషాలు.
0: దానికి ఎంతమంది పని వాళ్ళు పడతారు?
1: 6 గురు 4 గురు. చిన్న అయితేనో 4 గురు, పెద్ద అయితే 6 గురు.
0: ఎన్ని రోజులు ఉడకబెట్టాలి, ఎన్ని రోజులు ఆరబెట్టాలి దాన్ని?
1: ఉడకబెట్టాలంటే ఎకరం అయితే 2 రోజులు, 20 గుంటలు అయితే 1 రోజు, 20 రోజులు ఎండబెట్టాలి.
0: పసుపు పంట పండిస్తున్నారు కదా, పసుపు పంట పండించిన తర్వాత మార్కెట్కి వెళ్ళేటప్పుడు దానికి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంటుంది?
1: గిట్టుబాటు ధర అంటే ఇప్పుడు 13,000 ఇక పంట దిగుబడి వస్తే గిట్టుబాటు అవుతుంది.

0: దివాళ రాకపోతే ఇక అదే అంతకుముందు రేటే వచ్చినట్టు అనిపిస్తుంది.
1: ఈ పసుపు పంట వేసుకుంటే మనం లాభాలు ఆర్జించవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు అంటారు.
0: నీళ్ళు ఉంటే మనకు లాభమే, నీళ్ళు లేకపోతే ఇబ్బంది.
1: పసుపు పంట మీద ఆకాశవాణి శ్రోతలకు మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు?
0: ముందుగాల విత్తనం మంచి తీసుకొని విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎంపటిఫై అయినా కాఫర్ అయినా బావిస్టన్ అయినా తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని ఉప్పు పోసుకొని ఒకసారి లేదా రెండు సార్లు కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు అంటారు. కానీ మేమైతే ఒకసారి విత్తన శుద్ధి చేసుకుంటాను, చేసుకొని వేసుకుంటాను నాగలతోటి. రెండు నాగళ్ళు పెట్టుకుంటాం, ఎకరం వేస్తాం, ఐదారు కూలీలు, ఒక డీఏపి, ఒక పొటాష్ వేస్తాం.
1: బుచ్చయ్య గారు వరంగల్ జిల్లా ఆకాశవాణి శ్రోతలకు చాలా మంచి సలహాలు సందేశాలు అందించారండి. మీ యొక్క సలహాలు సూచనలు వరంగల్ జిల్లా రైతులు పాటించి పసుపు పంట పండిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.

0: गांठ बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పోకిరి. ఈ చిత్రం కోసం నిహాల్ పాడిన కందికొండ గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, రౌడీ అల్లుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివేనెల సీతారామ శాస్త్రగీతం సంగీతం సమకూర్చిన వారు బప్పిలహరి.

ఇప్పుడు వినండి. సమరసింహారెడ్డి ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన, సిరిబెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం అందించిన వారు మణిశర్మ.

ఇప్పుడు వినండి. కొండవీడి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నారే నారే నడుమ మురారి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్యయాత్రే గీతం, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి, సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవుళ్ళు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్న విత్తుల గీతం. సంగీతం అందించిన వారు వందేమాతరం శ్రీనివాస్.

ఇప్పుడు వినండి. అతడు ఈ చిత్రం కోసం కేకే సునీత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్రవంతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: విశేషం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి గుంటూరు కారం. ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ సాహితీ చాగంటి పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం SS తమన్.

ఇప్పుడు వినండి బాహుబలి ఈ చిత్రం కోసం సత్యయామిని పాడిన కె. శివశక్తి దత్త గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు వినండి ఒక్కడు ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పడిన, సిరివేనల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. హనుమాన్ ఈ చిత్రం కోసం సాయి చరణ్, లోకేశ్వర్, హర్షవర్ధన్ పాడిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం గౌరహరి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: of Health and Family Welfare and Sonu Sood Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
1: Spotlight.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యన్ గారి గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాడు మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎంఐ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.